ఆకాశవాణి అనంతపురం కేంద్రం శక సంవత్సరం 1948 శ్రావణమాసం 1వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధీ మనస్తే పాదాబ్జే నివస

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజనీ కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు గానం చేసిన శివానందలహరి మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వినదగుమాట, వ్యాఖ్యాత శ్రీ కె సుందరమోహన్ రెడ్డి.
1: జల్ల పూరితంబులగు నూతుల నూరిటి కంటే సున్రుతవ్రత యొక బావి మేలు మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తత్శుతు శతకంబు కంటే నొక సూన్రుత వాక్యము మేలు చూడగన్ అవిరళ జపహోమ తత్పరుడు లోకజ్ఞుడు ఆదికవి శబ్దశాసనుడైన నన్నయచే ఆంధ్రీకరింపబడిన మహాభారతము నందలి ఆదిపర్వములోని శకుంతలోపాఖ్యానము ఘట్టములోనిది పద్యం. విశ్వామిత్రునకు మేనకకు జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుచున్న సందర్భంలో వేటకై వచ్చిన దుష్యంతుడు

0: కణ్వుని చూచుటకై ఆశ్రమమునకు రాగా ఆ సమయమున కణ్వుడు లేకుండెను. అచటగల శకుంతలను చూచిన రాజు తనకు భార్యయై తనతో రాజ్యమునకు రమ్మని తెలుపగా కణ్వుని అనుమతి కావలెనని శకుంతల తెలిపింది. గాంధర్వము క్షత్రియులకు ధర్మమేయని దుష్యంతుడు ఆమెను ఒప్పించాడు. తనకు పుట్టిన కుమారునే యువరాజుగా చేయవలెనని శకుంతల కోరగా దుష్యంతుడు దానికి అంగీకరించాడు. వారికి గాంధర్వ విధిన వివాహం అవ్వడం, రాజధానికేగి ఈమెను తోడి తెచ్చుటకు పంపెదనని దుష్యంతుడు వెడలిపోయెను. దివ్యదృష్టితే తెలుసుకున్న కణ్వుడు వీరి వివాహమును అంగీకరించి శకుంతలకు జన్మించిన కుమారుడు బాల్యములోనే మహాబలవంతుడై సర్వధమనుడు అని ఖ్యాతి గడించెను. కణ్వ మహర్షి తన పెంపుడు కుమార్తెయగు శకుంతలను అత్తవారింటికి పంపగా అచటికేగిన శకుంతలను నిండు సభలో దుష్యంతుడు నీవెవరో నాకు తెలియదని అసత్యము పలికెను. అంతటా శకుంతల సత్యవాక్యమును గూర్చి ఇలా చెబుతోంది. ఓ సత్యవంతుడా, పరిశుద్ధమైన నీటితో నింపబడిన 100 చేదబావుల కంటే ఒక దిగుడు బావి మేలు, 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞము మేలు, అట్టి 100 యజ్ఞముల కంటే ఒక కుమారుడు మేలు, అట్టి 100 కుమారులు కనడం కంటే ఒక సత్యవాక్యము మేలైనది అని నిండు సభలో ధైర్యంగా శకుంతల పలికింది. చేదబావుల నుండి నీరు చేదుకోవడం కష్టం గనుక దిగుడు బావి నుండి నీరు సేకరించడం సులభమనియు 100 దిగుడు బావులను త్రవ్విస్తే వచ్చే పుణ్యం ఒక క్రతువును నిర్వహిస్తే వర్షాలు కురవడం వల్ల బావులు సమృద్ధిగా ఉంటాయని తెలిపి, ఇలాంటి యజ్ఞాలను 100 చెయ్యడం కంటే ఒక కుమారుకు జన్మనిస్తే తన సేవల్ని మరో తరం కొనసాగిస్తాడని, 100 మంది కుమారులకు జన్మనివ్వడం కంటే సత్యమును పలుకుట ఎంతో విలువైనదని భారత ఆరంభంలోనే కౌరవుల అంతాన్ని ప్రస్తావించడం నన్నయ ప్రత్యేకత. శకుంతల సత్యము యొక్క విలువను, ఆవశ్యకతను, ఆధిక్యతను దుష్యంతునికి తెలియజేస్తూ సూన్వృత వ్రత అని సంబోధించడంలో సత్యమే వ్రతముగా కలవాడా అంటూ ఆమె ఎంతో ఆంతర్యముతో ఈ వాక్యము పలికింది. భారత జాతీయ చిహ్నంలో సింహముల అడుగు భాగంలో సత్యమేవ జయతే అను నినాదంలో భారత జాతికి ఇచ్చిన సందేశమే సత్యమే జయించును అని నిర్ధారించడం, సనాతన వేద సంప్రదాయంలో సత్యం వద ధర్మం చర అనడంలోనూ సత్యమును వచించుమని అనగా మాట్లాడుమని, ధర్మమును ఆచరించుమని దాని అర్థం. పొరపాటున సత్యం వధ అని వ్రాస్తే, మహాప్రాణం వేస్తే సత్యమును చంపమని, ధర్మము చర అని రాస్తే ధర్మమును చెరసాలలో ఉంచమని అవుతుంది. గనక భాష విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి. కనుక సత్యమునే పలకాలి అన్నప్పుడు పరిహాసమునకు కూడా అబద్ధము పలకకూడదని శకుంతలతో సమస్త మానవాళికి నన్నయ తన నానా రుచిరార్థ సూక్తి నిధత్వము అనే లక్షణం ద్వారా సూచించారు.
1: వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత శ్రీ కె సుందరమోహన రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో విత్తనాలు, పురుగుమందుల కొనుగోలులో జాగ్రత్తలు వ్యవసాయ అధికారి శ్రీ ఎస్ ప్రతాప్ గారు అందిస్తున్న వివరాలు.
2: నమస్కారం. ఈరోజు మనము విత్తనాలు మరియు పురుగుమందుల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా విత్తనం ఎంపిక చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, పరిసర ప్రాంతాలలో నేల మరియు వాతావరణ పరిస్థితుల గురించి అవగాహన ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఏ పంట మనం పండిస్తామో దానికి సంబంధించిన విత్తనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదంటే ఉద్యానవన శాఖ ద్వారా కానీ ఖరీఫ్లో కానీ రబీలో కానీ మనకు విత్తనాలు

సప్లై చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్లో వేరుశనగ మరియు ఇతర చిరుధాన్య పంటల విత్తనాలు మనకి రాయితీ ద్వారా సప్లై చేస్తూ ఉంటారు. అదేవిధంగా రబీలో అయితే గిన మనకు పప్పు శనగ విత్తనాన్ని మనం రాయితీలో మనం పొందుతూ ఉంటాము. అవి కాకోకుండా వేరే పంటలు మనం ఏమైనా సాగు చేయాలనుకుంటే గిన ముఖ్యంగా పప్పు శనగ, పత్తి, మొక్కజొన్న, జొన్న, రాగి, వరి వంటి పంటలను మనం సాగు చేసే క్రమంలో విత్తనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ విత్తన కొనుగోలులో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే ఏ కంపెనీ విత్తనం మనము కొనుక్కోవాలా అనే దాని మీద మనం ఫస్ట్ మనము ముందు నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కొనుగోలు చేయాలనే విత్తనాలు కొనే మీద మనం కొనుగోలు చేసే క్రమంలో ఎంపిక చేసుకున్న విత్తనాన్ని ఉందా లేదా అని మనం షాప్ వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుంటాము. సంబంధిత విత్తనం తమ వారి దగ్గర ఉందని చెప్తే గిన మనం కొనుగోలు చేయడానికి ముందుకు పోవాలి. విత్తన కొనుగోలులో మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే కంపల్సరీగా మనం బిల్లు వేయించుకోవాలి. బిల్లు వేయించుకునేటప్పుడు ఆ బిల్లులో బ్యాచ్ నెంబరు, ఆ విత్తన బ్యాచ్ నెంబరు, తర్వాత వచ్చేసి ఎక్స్పైరీ డేటు, తర్వాత డీలర్ సంతకము, రైతు సంతకము, తర్వాత వచ్చేసి దాని యొక్క ధర ఎంత అనేది మొత్తము ఆ బిల్లు వేయించుకోవాలి. ఆ బిల్లు వేయించుకున్న తర్వాత అడిగిన కంపెనీకి సంబంధించిన ఇన్వాయిస్ ఉందా లేదా కూడా మనం ఆ డీలర్ని అడగవచ్చును. తర్వాత సోర్స్ సర్టిఫికేట్ ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం డీలర్ని అడిగి తెలుసుకోవాలి అనమాట. ఆ విధంగా తెలుసుకుంటే కన్నా సదరు కంపెనీ నుంచి విత్తనము డీలర్ ద్వారా మనం కొనుగోలు చేసినట్లు అవుతుంది అనమాట. విత్తన కొనుగోలు చేసిన తర్వాత మనం విత్తన శుద్ధి కంపల్సరిగా చేసుకోవాలి. విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు తీగుల మందును మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పురుగు మందులను విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత బయోపెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే మనం విత్తన శుద్ధి చేసుకొని పంటను విత్తుకోవాలి. తర్వాత వచ్చి ఉద్యాన పంటల విషయానికి వస్తే గిన విద్యాన శాఖ ద్వారా కూడా మనము కొన్ని రకాల కూరగాయల సిరిసంచులను మనం పొందుతూ ఉంటాము. ఆ విధంగా సప్లై చేసిన సిరిసంచుల ద్వారా మనకి కంపల్సరీగా సర్టిఫై చేసిన సీడే సప్లై చేస్తారు. కావున బేషరత్తు దాన్ని తీసుకొని మనం వెతుక్కోవచ్చు. ఇంతకుముందు చెప్పిన విధంగానే బిల్లు కంపల్సరీ వేయించుకోవాలి. కంపల్సరీగా బ్యాచ్ నెంబర్ దాంట్లో ఆ బిల్లులో ఉందలే చూసుకోవాలి. రైతు మరియు ఆ డీలర్ సంతకం కంపల్సరీ ఉందలే చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ ఉందలే చూసుకోవాలి. తర్వాత వచ్చేసి విత్తనం ధర ఎంత ఉందనేది మనం దాంట్లో కంపల్సరీ వేయించుకోవాలి. ఆ విధంగా వేయించుకోవడం ద్వారా మనము ఏదైనా భవిష్యత్తులో విత్తనం ఫాల్ట్ ఉండి మనకు విత్తనం పంట సరిగా రాకపోదిన ఆ విత్తన సరఫరాదారు నుంచి మనము పరిహారం పొందడానికి వీలుంటుంది. ఈ విధంగా బిల్లు వేసుకోకుండా ఉంటే గిన మనం పరిహారం పొందడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ విత్తనం కొనుగోలు చేసిన సమయంలో కంపల్సరిగా బిల్లును వేయించుకొని తీరాలి. తర్వాత వచ్చేసి విత్తనం ఎంపిక చేసుకుని పంట వేసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ మనము వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట కాసించిన పురుగు లేదా తెగుల గురించి మనకి అవగాహన లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేకుంటే ఉద్యానవన శాఖ అధికారుల ద్వారా కానీ మనం స్పెసిమెన్ తీసుకుని పోయి చూపిస్తే గిన వాళ్ళు ఈ పంటకి ఈ తెగులు కానీ ఈ పురుగు మందు కానీ ఆశించని చెప్తారు. దానికి ఏ విధమైన మందు కొట్టుకోవాలని కూడా వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని ఏ కంపెనీ మందు కొట్టుకోవాలని కూడా వాళ్ళు చెప్తారు. లేదంటే రైతులు పక్క రైతులు వాడుతున్న పురుగు మందులు కానీ దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది తెలుసుకొని మనం పురుగు మందులు కొనుగోలుకి ముందుకు పోవాలన్నమాట. పురుగు మందులు కొనుగోలు చేసే క్రమంలో కూడా పురుగు మందులు తెగులు మందులు ఏ కంపెనీ మంచిగా పనిచేస్తాయి అనే దాన్ని విషయ శాఖ ద్వారా కానీ లేదంటే అధికారుల ద్వారా కానీ లేదంటే రైతుల ద్వారా కానీ మనం తెలుసుకొని సంబంధిత పురుగు మందులను మనం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే క్రమంలో కూడా ఈ పురుగు మందులకు సంబంధించి ఏ కంపెనీ పురుగు మందులు కొనుక్కోవాలనేది డిసైడ్ చేసుకొని పురుగు మందుల షాప్ దగ్గరికి వెళ్ళి సంబంధిత కంపెనీ ఇన్వాయిస్ ఉందా లేదా చూసుకొని తర్వాత వచ్చి ప్రిన్సిపల్ సర్టిఫికేట్ ఆ మందుకు సంబంధించిన పురుగు మందుగా తెగులు మందులకు సంబంధించిన ప్రిన్సిపల్ సర్టిఫికేట్ ఉందా లేదా కనుక్కొని మనం పురుగు మందులను కొనుగోలు చేయాలి. పురుగు మందులు కొనుగోలు చేసే క్రమంలో మనం కంపల్సరిగా బిల్లు వేయించుకోవాలి. బిల్లు వేయించుకునే క్రమంలో ఆ బ్యాచ్ నెంబరు అంటే ఆ పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ బ్యాచ్ నెంబర్ కానీ దాని యొక్క ధర, దాని యొక్క ఎక్స్పైరీ డేటు, తర్వాత డీలర్ సంతకము కంపల్సరిగా ఆ బిల్లును మనం తీసుకొని పురుగు మందులు కొనుగోలు చేయాలన్నమాట. ఆ పురుగు మందులు కొనుగోలు చేసే క్రమంలో కంపల్సరిగా బిల్లు తీసుకుంటేనే ఫ్యూచర్లో ఏదైనా మన ప్రాబ్లం వస్తే కదా ఎవరి దగ్గర అయితే మనం ఆ పురుగు మందు కొంటామో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా పరిహారం పొందడానికి వీలుంటుంది అన్నమాట. పురుగు మందులు తీసుకున్న తర్వాత ఆ డబ్బా పైన కానీ లేకుండా ఆ పురుగు మందులు పెట్టే పైన కానీ ఒక త్రిభుజాకారంలో దాని యొక్క విష ప్రభావం ఎంత ఉందనేది మనకి దానికి ఇండికేషన్ వేసి ఉంటారన్నమాట. ఆ విధంగా వేసిన ఇండికేషన్ మనం చూసుకోవాలి. దాంట్లో రెడ్ కలర్లో మనకి ఇండికేషన్ ఉంటే కదా 90% విషపూరితమని మనం ఆ మందు తెలుసుకోవాలి. అదేవిధంగా పసుపు కలర్ వేసింటే కదా 70% విషపూరితమని తెలుసుకోవాలి అన్నమాట. అదేవిధంగా నీలం రంగు కలర్లో వేసింటే కదా 50% విషపూరితమని మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఆకుపచ్చ రంగు వేసింటే కదా 30% విషపూరితమని మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ విధంగా తెలిసిన తర్వాత దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, పురుగు మందులు కొనుగోలు చేసిన తర్వాత మనము పిచికారు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమనేది మనకి ఇప్పుడు మీకు తెలియజేస్తాను అన్నమాట. ముఖ్యంగా కొనుగోలు చేసిన తర్వాత
దాని మీద మనం అబ్జర్వ్ చేస్తే కదా దాని యొక్క విషపూరిత ప్రభావం

0: ఎంత ఉందని తెలుస్తుంది. కాబట్టి నాలుగు రకాల పురుగు మందులు కూడా విషపూరితమైనవి, కాబట్టి వాటిని పిల్లలకు పెంపుడు జంతువులు దూరంగా ఉంచే విధంగా చూసుకోవాలి. తర్వాత పురుగు మందు డబ్బా మూతను నోటితో తీరాదు, ప్యాకెట్ సీల్ సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి. తర్వాత మందు డబ్బా మూతలను చిన్న పరికరాలతో చేతులతో తీరాదు, మామూలు గ్లౌజ్ వేసుకొని వాటిని మూతలు తీయడం అనేది నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి శరీరం మొత్తం కప్పుకొని పిచికారీ చేయాలన్నమాట. తర్వాత కాళ్ళకు బూట్లు మాదిరి వేసుకొని కూడా మనం పిచికారీ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా పురుగు మందును కొలవడానికి కొలత గ్లాసును వాడాలి. కరెక్ట్గా మనము సిఫారసు చేసిన మందు మోతాదు మాత్రమే పిచికారీ సమయంలో వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే తక్కువ వాడినా ప్రాబ్లమే, ఎక్కువ వాడినా కూడా ప్రాబ్లమే ఉంటుంది అనమాట మందులు పిచికారీ చేసే టైంలో. అదేవిధంగా పిచికారీ చేసే టైంలో నాణ్యమైన స్ప్రేలు వాడుకోవాలి. అదేవిధంగా స్ప్రేకి వాడే నాజిల్ని కూడా మనం సక్రమంగా లేదా చూసుకోవాలి. సక్రమంగా లేకపోతే వాటిని క్లీన్ చేసుకునే తర్వాత వాడుకోవాలి. అదేవిధంగా వచ్చేసి మందును కలిపేటప్పుడు ఒక లీటర్ నీటిలో ఏ మందు తీసుకుంటే ఎంత క్వాంటిటీ కలపాలి అనేది మనకి వ్యవసాయ శాఖ ద్వారా కానీ ఉద్యాన శాఖ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆ మందును కలిపేటప్పుడు చేతితో కలపకూడదు, చేతితో కలపకుండా ఒక పుల్లని కానీ తీసుకొని దాన్ని కలుపుకోవాలి. అదేవిధంగా నాణ్యమైన స్ప్రేలు మాత్రం వాడుకోవాలన్నమాట. పిచికారీ చేసే టైంలో గాలి వీచే దిశలోనే మనం పిచికారీ చేయాలి, లేదంటే మనం గాలికి ఎదురుగా పిచికారీ చేస్తే ఆ పిచికారీ చేసిన మందు పిచికారీ చేసే మనుషుల మీద పడుతుంది, కాబట్టి దానివల్ల విషపూరిత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం గాలి వీసే దిశలోనే మనం పిచికారీ చేసుకుంటూ పోవాలన్నమాట. అదేవిధంగా వచ్చేసి చల్లని సమయంలో మాత్రమే పిచికారీ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి పిచికారీ చేసేటప్పుడు తినడం కానీ పొగ త్రాగడం కానీ చేయరాదు. అదేవిధంగా పిచికారీ చేసే సమయంలో పానీయాలు తర్వాత వచ్చేసి ఆహారం తీసుకోరాదన్నమాట. పిచికారీ చేసిన పిమ్మట శుభ్రంగా చేతులు కడుక్కొని ఆహారాన్ని తీసుకోవాలి. పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత దుస్తులను శుభ్రం చేసుకోవాలి. వాడిన పురుగు మందు డబ్బాలను కానీ లేదంటే తెగుల మందు డబ్బాలు కానీ పగలగొట్టేసి భూమిలో దూరంగా పాతి పెట్టాలన్నమాట. సాయంత్రం ముందు చల్లడిన తర్వాత స్నానం చేయడం అనేది నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి పరిసర ప్రాంతాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పిచికారీ చేసిన పంట పొలాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నమాట. ఈ పంటకి మందు కొట్టాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకి ఎవరు రావద్దండి అనేది బోర్డు పెట్టాలన్నమాట. పిచికారీ చేసే టైంలో పిచికారీ చేసే మనిషికి దానివల్ల ఎఫెక్ట్ అయితే అయినా వెంటనే డాక్టర్ని కలిసి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వస్తుంటుంది అనమాట. కూరగాయల్లో కానీ లేకుంటే ధాన్య పంటల్లో కానీ పశుగ్రాస పంటల్లో కానీ పిచికారీ చేసిన తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఎటువంటి కోత కోయడం కానీ లేదంటే పంటలను కోసి మనం వాడుకోవడం కానీ జరగకూడదు. ఈ విధంగా మనము పురుగు మందులు జాగ్రత్తగా వాడుకునే విధంగా చేసుకోవాలి. పురుగు మందులు పిచికారీ చేసే టైంలో రక్షణ దుస్తులు కంపల్సరిగా, చేతి గ్లౌజులు, ముక్కుకు కళ్ళకు గాగుల్స్ కానీ రక్షణ కవచాలు కానీ చెవుల్లో దూది పెట్టుకొని కానీ పిచికారీ చేయాలి. లేదంటే పిచికారి ప్రభావం మనిషి మీద పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిచికారీ చేసే
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో విత్తనాలు, పురుగు మందుల కొనుగోలులో జాగ్రత్తలు వ్యవసాయ అధికారి శ్రీ ఎస్ ప్రతాప్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తున్నది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి

0: లకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్ డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పరిశుద్ధి సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఏదైతే విఆర్ఐ స్కూల్, ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సిసి గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. విఆర్ఐ స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
3: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీల హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలున్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్ధికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20వ తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178

టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవుదినం కావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ పునర్వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా శ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 15వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ భాస్కర సీతారామ ప్రసాద్ గారి స్వీయ పద్యాలు వింటారు. చివరగా భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ. రచన సిహెచ్ రామాంజనేయులు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారి కుమారుడు సాలూరు వాసురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు.

సాలూరు వాసురావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తా ప్రసారం.

2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ ఎం రామచంద్ర బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయ

0: సంపన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026పై కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूँ कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: अलगे లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
2: బంగాల్ కి సమగ్ర జనతా కో భరోసా దిలానే ఆయా హూ. భారతీయ జనతా పార్టీ నే పూరే లంబే చునావ్ అభియాన్ కి అందర్ జో ఏక్ ఏక్ వాదా కియా థా ఔర్ సోనార్ బంగ్లా కి సంకల్పనా కో బంగాల్ కి జనతా కే సామ్నే రఖా థా, వో సోనార్ బంగ్లా కి సంకల్పనా కో జమీన్ పర్ ఉతార్నే కా కామ్ మోదీ జీ కే నేతృత్వ మే భారతీయ జనతా పార్టీ కా ఏక్ ఏక్ కార్యకర్తా కరేగా.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు.

0: స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివి

0: ఉపయోగించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆశా భారతి వికాస పరిషత్ సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 77వ శ్లోకం. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః

पुनरुक्तानि च पुनः पुनः। राजन् धृतराष्ट्रमहाराजा च हरेः मरियु परमात्म अयिन श्रीकृष्णुडि योक्क अत्यद्भुतम् अति आश्चर्यकरमैन तत् रूपम् ఆ విశ్వరూపాన్ని సంస్మృత్య తలచుకొని మే నాకు మహాన్ గొప్పదైనటువంటి విస్మయ ఆశ్చర్యం కలుగుతోంది. పునః పునః మళ్ళీ మళ్ళీ హృష్యామిచ సంతోషిస్తూనే ఉన్నాను కూడా. తచ్చ సంస్మృత్య సంస్మృత్య

0: ధృతరాష్ట్ర మహారాజా, ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మేనయ్యా. ఆయన చూపించిన విశ్వరూపం ఎంత ఆశ్చర్యకరంగా ఉంది! దాన్ని మర్చిపోలేకపోతున్నా, మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూనే ఉంది. గుర్తొచ్చినప్పుడల్లా ఆశ్చర్యం పొంగిపోతూనే ఉంది. ఆశ్చర్యమే కాదు, ఆనందం కూడా. దాన్ని చూసి 10 రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ ఆనందంలోనే ఉన్నాను. ఇది సంజయాదులకు కొద్ది మందికి మాత్రమే కలిగిన మహాభాగ్యం. వ్యాస మహర్షి అతడికి దివ్య దృష్టిని అంతకు ముందే ప్రసాదించున్నాడు కాబట్టి అక్కడి వ్యక్తుల మనస్సుల్లోని విషయాలను కూడా దర్శించగల విశేష శక్తిని ఇచ్చి ఉన్నాడు కాబట్టి అతి రహస్యమైన ఆ విశ్వరూపాన్ని సంజయుడు దర్శించగలిగాడు. ఆ తర్వాత 10 రోజులైన తర్వాత భీష్ముడు కింద పడిపోయిన తర్వాత అప్పుడు సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడికి ఈ వార్తలన్నీ చెబుతున్నాడు. అప్పటికీ అతడి ఆనందపు పొంగు ఏమాత్రమూ తగ్గలేదని ఈ శ్లోకంలోని మాటలను బట్టి మనకు తెలుస్తోంది.
1: తచ్చ సంస్మృత్య సంస్మృత్య

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 15వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ భాస్కర సీతారామ ప్రసాద్ గారి స్వీయ పద్యాలు, చివరగా భక్తిమాల కార్యక్రమాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక పాట.

0: செவ்வலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: பிஎம் ஜெய் அப் గరిబోకి జాయ్ బన్ గయి హై
4: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది. 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455555కి కాల్ చేయండి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. ఎల్ఎన్ నీనో ప్రభావం రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పంటల సాగుకు అనువైన కాలం కావడం, చినుకు జాడ లేకపోవడంతో కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హంద్రీనీవా ప్రధాన కాలువలో నిలిచిన నీరు రైతుల పాలిట వరంగా మారింది. వజ్రకరూరు మండలం రాగులపాడు పంపింగ్ కేంద్రం పై భాగంలో 10 కిలోమీటర్ల మేర ఆ ప్రధాన కాలువలో నీరు నిలిచింది. 20 అడుగుల లోతు వరకు నిల్వ ఉండడంతో ఆ నీటిని మండలంలోని పొట్టిపాడు, ఛాయాపురం, కొనకొండ్ల, రాగులపాడు పరిసరాల్లో ఉన్న రైతులు 100 మోటార్లతో తోడుకొని మిరప సాగు చేపట్టారు. 10వ తరగతి 2026 పరీక్షల్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి సన్మాన కార్యక్రమం షైనింగ్ స్టార్స్ సోమవారం ఉదయం 10 గంటలకు మహి శ్రీనివాస గార్డెన్స్ గోరెంట్ల రహదారి రోడ్డులో నిర్వహించనున్నట్లు డిఈఓ కృష్ణప్ప తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ భవన్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ భవన్తో పాటు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోనూ సంబంధిత అధికారులు వినతులు స్వీకరిస్తారని, వాటిని కూడా పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలుగానే పరిగణించి పరిష్కరిస్తామని చెప్పారు. గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి అంతిమ సంస్కారాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంత్రి పయ్యావుల కేశవ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మఠం ఉత్తరాధికారిగా, పీఠాధిపతిగా ఆయన ఈ ప్రాంతానికి అందించిన ఆధ్యాత్మిక సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యతోనే పురోగతి సాధ్యమని గీతా కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నీరా యూనిట్లను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. అమరాపురం మండలంలో మారుమూల ప్రాంతాలకు బీఎస్ఎన్ఎల్ సేవలు అందించాలనే ఉద్దేశంతో 4 టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు హిందూపురం ఎంపీ వికే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. చేనేత పరిశ్రమ దెబ్బతిని తీవ్ర నిరాశతో కొట్టుమిట్టాడుతున్న కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన నేతన్నలకు భరోసా ఆశలు చిగురింపచేశాయి. యోగా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి మలోలా తెలిపారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని ఆయన తెలిపారు. ఆదివారం యోగాసన స్పోర్ట్స్ సంఘం ఆధ్వర్యంలో 7వ జిల్లాస్థాయి యోగా పోటీలు వివేకానంద భవన్లో నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు

0: అందాలని మంత్రి పయ్యావుల కేశవ్, రాయదుర్గం అనంతపురం ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు దగ్గుపాటి ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ మేరకు వారు అనంతపురం బళ్ళారి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండస్ ఆర్థో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను వీరు ప్రారంభించారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: అబ్ 70 వర్ష అధిక ఉమ్ర కే దేశ్ కే హర్ బుజుర్గ్ కో అస్పతాల్ మే ముఫ్త్ ఇలాజ్ మిలేగా.
3: దేశపు యువత చేసుకున్నారొక నూతన సంవత్సర సంకల్పం. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయా వందనా కార్డు తయారు చేయాలని, 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందచేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయా వందన కార్డ్ తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555కి కాల్ చేయండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు వినండి నవల శ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 15వ భాగం. రచన శ్రీమతి జలంధర.
2: నవల శ్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 15వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. కుటుంబ సభ్యుల సలహా మీద తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. అక్కడికి వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని అక్కడి క్రమశిక్షణకు, చికిత్సా విధానానికి ఆశ్చర్యపడుతుంది. తన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల మాతృత్వాన్ని కోరుకొని రాధ అక్కడ చికిత్స పొందుతున్న మరో రోగి తాలూకు కొడుకు సుందర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది. మాదక ద్రవ్యాలకు బానిస అయిన స్వప్న అనే రోగికి అండగా నిలుస్తుంది. ఎంతో పలుకుబడి ఉన్న మంత్రిగారి భార్య కాంతం ఆంటీ 6 నెలల కన్నా బ్రతకదని తెలుసుకుని బాధపడుతుంది. తన భర్తని బాగు చేయడంలో భాగంగా తను కూడా షీలా మేడం దగ్గరికి కౌన్సిలింగ్కి వెళుతుంది. కాంతం గారు 6 నెలల కన్నా బ్రతకదన్న విషయాన్ని ఆవిడ మొహాన్నే చెప్పేసిన డాక్టర్ కృష్ణని అలా ఎందుకు చెప్పారని నిలదీస్తుండగా కృష్ణ ఆవిడకి నచ్చజెప్తుంటాడు. ఆ సమయంలో స్వప్న రాధకి ఫోన్ చేయగా స్వప్న ఎలా ఎక్కడ ప్రొసీడ్ అవ్వాలో గబగబా చెప్పేస్తుంది రాధ. షీలా మేడం క్లినిక్ నుండి వస్తున్న రాధని నర్స్ గౌరీ పిల్లల వార్డుకి తీసుకెళ్తుంది. అక్కడ పనిచేసేవారు పిల్లల్ని తమ స్వంత బిడ్డలాగా చూసుకోవడం గమనించి ఆశ్చర్యానికి లోనవుతుంది. ఆ పిల్లల్ని చూస్తున్న రాధకి సుందర్ గుర్తుకు వస్తాడు. ఇక వినండి పున్నాగపూలు నవల 15వ భాగం.
3: నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ఎంత అద్భుతమైన మాట అన్నారు మహాకవి. ఎంత కష్టమైన విషయం ఇది. మన లోపాలతో పాపాలతో మనం మనలను ప్రేమించగలగడం, భరించగలగడం ఎంత కష్టం. అసలు ఈ అనలైజేషన్ ప్రారంభించగానే జీవితానికి రాజీనామా పత్రం రాసి ఇచ్చి మహాశూన్యంలో కలిసిపోవాలనిపిస్తుంది. చాలా కష్టంగా ఉంటుంది రాధ. కానీ ఆ మాటలు మంత్రంలాగా రోజుకు 100 సార్లన్నా అనుకుంటూ ఉండు. ఒక పేజీ రాస్తూ ఉండు, నీలో మార్పు ప్రారంభమవుతుంది. ఆప్యాయంగా చూస్తూ అన్నది షీలా మేడం. ఇవాళ పౌర్ణమి, కమ్యూనిటీ హాల్లో కృష్ణ లెక్చర్ ఉంటుంది. అపాయింట్మెంట్స్ ఎక్కువ ఇవ్వరు. పౌర్ణమా, అదేమిటి, ఏకాదశి నాడు ఉపవాసాలు కూడా ఉండమంటారా ఏమిటి కర్మ? నవ్వొచ్చింది రాధకు. షీలా మేడం గ్రహిస్తుందేమోనని ఎటో చూసింది. పౌర్ణమి మీ పెదనాన్నగారికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు కాస్మోసిస్లో చాలా చాలా మార్పులు, సూక్ష్మమైన వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి.

ఔషధాలకు సముద్రపు అలల మ్యాగ్నెటిక్ ఎనర్జీతో పాజిటివ్ ఎనర్జీ ఫోర్స్ పెరుగుతాయి. యంత్రాల వైబ్రేషన్ ఎనర్జీలో మార్పు వస్తుంది. హిమాలయాలలో సనత్కుమారులు వారి ఆధ్వర్యంలో ఉండే సద్గురువుల అధిష్టానం కలుసుకుని ప్రపంచంలోని డివైన్ ఎనర్జీ ఫీల్డ్ని పెంచే అద్భుతమైన పద్ధతులు రూపుదాల్చుతాయి. ఇవాళ కొంచెం ఏకాగ్రతతో గమనిస్తే మనలో చాలా సూక్ష్మతరమైన మార్పులు జరుగుతాయని తెలుసుకోవచ్చు. ఇవన్నీ డాక్టర్ జీకే అనుసరించి మాకు నేర్పించారు. మెడిటేషన్ తర్వాత కృష్ణ లెక్చర్ ఉంటుంది, రా వెళదాం. ఆవిడ సుతిమెత్తని చేతిలో రాధ చెయ్యి. ఆవిడ చెప్పిన విషయాల్లో ఒక్క ముక్క అర్థం కాకపోయినా ఆవిడ స్పర్శతో మంత్రముగ్ధురాలిలాగా ఆవిడ వెనకే నడుస్తోంది రాధ. గ్రూప్ మెడిటేషన్, అద్భుతమైన నిశ్శబ్దం, వెన్నెల, మల్లెపువ్వులు, అగరబత్తుల సువాసన. బలవంతంగా కళ్ళు మూసుకుంది రాధ. ఆమె చుట్టూ జరుగుతున్న ధ్యాన కిరణాల స్పర్శ ఆమెను మెడిటేషన్లోకి తీసుకువెళుతోంది. 5 నిమిషాలు కూడా కూర్చోలేని రాధ అరగంటసేపు ఏ లోకాలకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. కృష్ణ లెక్చర్కు స్టాఫ్, ట్రైనర్స్ మాత్రం మిగిలారు. నేనుండొచ్చా మేడం? అనుమానంగా అడిగింది రాధ. వెళ్ళిపోదామనుకున్నా వెళ్లనివ్వను, కూర్చో. ఆప్యాయంగా చనువుతో కూర్చోపెట్టారు షీలా మేడం. కృష్ణ డయాస్ వైపు వెళ్లే ముందు షీలా మేడం కాళ్లకు దండం పెట్టాడు. పక్కనున్న రాధను చూడగానే అతని కళ్లలో ఆ భావం ఏమిటి? అర్థం కాలేదు రాధకు. మెచ్చుకోలా? సంతోషమా? నువ్వు కూడా వచ్చావే అన్న ఆశ్చర్యమా? వీళ్ళంతా ఎందుకు ఇప్పటికిప్పుడు నాలో ఏదో అద్భుతమైన మార్పు తెచ్చేయాలని ప్రయత్నిస్తున్నారు? తనేం ప్రత్యేకమైన వ్యక్తి కాదే, ఎందుకో లేచి పారిపోదాం అనిపించింది రాధకు. బలవంతంగా ఆ కోరిక అణుచుకుని తల వంచుకుని కూర్చున్నది. చుట్టుపక్కల అందరూ తననే చూస్తున్నారన్న భావన, జడ్జి చేస్తారన్న భయం, ఎవరికీ కనపడకుండా ఉన్నట్టుండి భూమిలోకి కుంచుకుపోవాలన్న కోరిక. కృష్ణ మాట్లాడడం ప్రారంభించాడు. అద్భుతమైన అక్షర ప్రవాహం, రాగఝరిల, ముగ్ధమోహన సంగీతంలా ఆ ఆవరణను, అనుభూతుల్ని, అంతరంగాలను అతి సున్నితంగా స్పృశించి మెదడులో ఏదో వెలుతురు జల్లులను కురిపిస్తున్నాయి డాక్టర్ కృష్ణ మాటలు. జీవితం పట్ల ప్రేమ కలిగించడంలోని మన ప్రయత్నం అంతా ఉంటుంది. మనం ఈ నెలలో ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్తో డీల్ చేస్తున్నాం. నీకు క్యాన్సర్ ఉంది, ఈ 3 మాటలు చాలు. వినగానే చాలామంది డినయల్ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తారు. చిన్నప్పటి నుంచి మనకు సంఘం ఇచ్చే పేరెంటల్ మెసేజ్, నీ కష్టాలు ఇతరులతో పంచుకోకు, నీ బాధ నీదే, ఆర్చేవారా తీర్చేవారా, సంసారం గుట్టు రోగం రట్టు అవ్వాలి అంటారు. కానీ రోగం కూడా చాలా చాలా కారణాల వల్ల గుట్టుగానే ఉంచుతారు. ఎవరేమనుకుంటారు అన్న ఆలోచన చాలు వీళ్ళు మృత్యునీడలోకి వెళ్ళిపోవడానికి. మనం చాలా జాగ్రత్తగా ఈ డినయర్స్ను ఫైటర్స్గా మార్చాలి. కొంతమంది తమ జీవితాన్ని త్యాగం చేస్తే ట్రీట్మెంట్ డబ్బు తర్వాత కుటుంబానికి వేరే ఖర్చులకు వస్తాయి అని ఆలోచిస్తారు. పేషెంట్స్లో ఇట్లాంటి వారిని గుర్తించి మన జనరల్ వార్డులో అడ్మిట్ చేసుకుని ఖర్చు బారి నుంచి మనం తప్పించగలం. కానీ మన యుద్ధం ఎవరితోనూ తెలుసా? జీవితంలో తమకు కొన్ని అవసరాలు, టేస్టులు, ఆనందాలు ఉన్నాయని గుర్తించని వాళ్లతో. వీళ్లే మనకు డిఫికల్ట్ పేషెంట్స్. వాళ్లకు వాళ్లుగా ఏనాడు ఏవి చేసుకుని ఎరగరు. ఒకరికి సేవ చేయడమే కానీ చేయించుకోవడం చేతకాని వాళ్ళు వీళ్ళు. వీళ్లలో మరొక రకం వాళ్లు ఉన్నారు. వీళ్లకు క్యాన్సర్ కన్నా భయంకరమైన వ్యాధి ఉంటుంది. అది ప్రేమరాహిత్యం. ఉలిక్కిపడింది రాధ. ఏనాడో తనను కొన్ని రోజులు వేటాడిన పదం, తన స్నేహితురాలు సహజ తనను గురించి చేసిన విశ్లేషణ, అది ప్రేమరాహిత్యం చెబుతున్నాడు కృష్ణ. ఈ రోగం పుణ్యమా అని చుట్టుపక్కల వాళ్లు జాలీ, అటెన్షన్ చూపిస్తే అదే ప్రేమ అనుకుని మురిసిపోతారు చాలామంది. ఆ ప్రేమ అనే అనుభూతిని పొందడానికి, తమ ఆరోగ్యాన్ని ఈ కండిషనల్ లవ్ కోసం తాకట్టు పెట్టడానికి, వీలైతే చచ్చిపోవడానికి సిద్ధపడతారు. ఇట్లాంటి వారితో మన పోరాటం సులభం కాదు. తను దేనితో పోరాడుతోంది, ఎవరితో పోరాడుతోంది ఈ ప్రేమరాహిత్యం అనేది ఒక జబ్బా? ఆలోచిస్తోంది రాధ. కొంతమంది పేషెంట్లు సెల్ఫ్ పిటీకి బలైపోతారు. ప్రపంచంలో ఎంతమంది ఉంటే ఈ సమస్య నాకే రావాలా అని ప్రశ్నించుకుని కుమిలిపోతారు. ఈ వై మీ ప్రశ్న రోగం విషయంలోనే కాదు, ఏ సమస్యకైనా ఇదే ప్రశ్న వాళ్లకు. ఆలోచిస్తుంది రాధ. ఎన్నిసార్లు ఈ ప్రశ్న తనను వేటాడింది. నాకే ఎందుకు జరగాలిలా? నా జీవితమే ఎందుకిలా ఏడ్చింది? ఎన్ని 100 గంటలు తన జీవితంలో ఈ మాటలు తలుచుకుని ఏడ్చి ఉంటుంది. క్యాన్సర్ మాలిక్యులర్ సెల్స్ మీద మన పరిశోధన ముందుకు వెళ్లాలంటే మనం మన శరీరం, ఆలోచనలు వాటిని పెరగనీయకుండా ఎలా ఆపుతాం అనేది గ్రహించుకోవాలి. మన ఆలోచనలే మన జీవన పంథాను ఏర్పరుస్తాయి. శరీరతత్వాన్ని

మారుస్తాయి. మన షీలా మేడం ఆలోచనలను సరిదిద్దడం ద్వారా, ఆలోచించడం నేర్పించడం ద్వారా ఈ విషయం మనల్ని గైడ్ చేయగలరు. చప్పట్లు కొట్టారు జనం. దాచుకున్న కోపాలు, కచ్చలు, అసహ్యాలు రోగం పెరగడానికి ఒక కారణం అన్నది కొన్ని వేల సార్లు రుజువు అయింది. మనం మన తల్లిదండ్రులని, మనం పెరిగిన వాతావరణాన్ని, మనం ఆకర్షించిన ఈ రోగాల్ని ఇప్పటికిప్పుడు కాదని లేదని భ్రమపడలేం. కానీ అవి కల్పించిన ఈ పరిస్థితి నుంచి బయటపడగలం. ఎలా అన్నది ప్రశ్న. మన పేషెంట్లు మంచిగా ఉండాలని, ఓదికగా ఓపికగా ఉండాలని మనం ఎదురు చూడటం మానాలి. మనకు కావలసింది మంచి పేషెంట్ కాదు, సర్వైవర్, ఎట్లాగైనా బ్రతికి చూపిస్తాను అన్న పోరాటం, ఆరాటం ఉన్న వ్యక్తి. పేషెంట్ తనలో అణుచుకున్న కోపం, కచ్చ, ద్వేషం, భయం ఇవి బయటపెట్టగలిగితేనే మనం వాళ్లను రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. అన్నింటినీ భయంకరంగా బాధ పెట్టేది గిల్ట్. ఇదంతా నా కర్మ, నవ్వుతూ చేశాము, ఏడుస్తూ అనుభవిస్తాము, అనుభవించాలిగా మరి అన్న ఆలోచన పరిధిలో ఇరుక్కుపోయామా ఆ మనిషిని బయటకు తీసుకురావడం కష్టం. డెరాగటిస్ అనే మనస్తత్వాల మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి ఏమంటారంటే, వినయంగా, ఓర్పుగా, అపరాధ భావంతో ఉండే పేషెంట్స్ కన్నా గద్దరగా, పోట్లాడుతూ, హక్కుల కోసం పోరాటం జరిపే పేషెంట్లు త్వరగా ఆరోగ్యానికి వస్తారు అంటారు. స్వప్న గుర్తుకొచ్చింది. స్వప్నలో పోరాట తత్వం తగ్గిపోతోంది, రాణిలో అపరాధ భావన కుంగదీస్తోంది. ఇద్దరూ ఎటు అడుగులు వేస్తున్నారు? ఇప్పుడు మన హాస్పిటల్ మా గురువుగారు ఏర్పరిచిన 4 ప్రశ్నల పద్ధతి గురించి మరొకసారి మాట్లాడుకుందాం. 4 ప్రశ్నలు ఏమిటవి? శ్రద్ధగా వింటోంది రాధ. డాక్టర్ పిళ్ళై, మీరు చెప్పండి మొదటి ప్రశ్న, విశ్లేషణ. డాక్టర్ పిళ్ళై మైక్ తీసుకున్నాడు. మొదటి ప్రశ్న, మీరు 100 సంవత్సరాలు బ్రతకాలి అనుకుంటున్నారా? బ్రతికితే ఎలా ఉండాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మనకు సాధారణంగా నెగటివ్గానే వస్తుంది. అమ్మో, 100 ఏళ్ళే? ఇంకా నయం, ఏమో కాళ్ళు చేతులు సరిగ్గా ఉండగా ఎవరి మీద ఆధారపడకుండా చచ్చిపోతే చాలు. 100 మందిలో 80 మంది ఇలా సమాధానం ఇస్తారు. చాలామంది అనాయాసన మరణం, వినదైన్యైన జీవనం అని శ్లోకాలు చెబుతారు. ఇంకా చచ్చిపోతామో అని తెలియగానే భక్తి ఎక్కువైపోయి దాని వెనకాల దాక్కుంటారు చాలామంది. పూజలు, పునస్కారాలు, అన్నదానాలు చేసేస్తూ ఉంటారు. చచ్చిపోయే ముందు మంచివాళ్ళు అనిపించుకోవాలన్న తపన. దీనికి కారణం ఏమిటంటే, మామూలుగా జీవితంలో చాలామందికి తెలియని, అర్థం కాని సత్యం ఏమిటంటే, మనను మనం ప్రేమించుకోవడం, ఎదుటివారికి సేవ చేయడానికి అడ్డం, ఈ రెండింటి మధ్య అగాధం ఉన్నది అనుకోవడం. మన చుట్టూ సంఘం ముందు మనకు చెప్పవలసిన మొదటి పాఠం అదే. నిన్ను నువ్వు ప్రేమించుకొని గౌరవించుకోవడం చేతకానప్పుడు మరొకరికి నువ్వు చేసేదానిలో బాధో, ఆత్మ న్యూనతో తప్పనిసరి అనిపించడం, మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆరాటమో ఉంటుంది. కానీ అది పూజలాగా చేసే సేవగా రూపుదాల్చదు అన్నది డాక్టర్ జీకే గారి కాన్సెప్ట్. హన్స్ సెల్లే, మనం ప్రతిరోజు అనుభవించే స్ట్రెస్ మీద గొప్ప అథారిటీ ఆయన. చాలా పరిశోధనల తర్వాత మీకు ఇష్టమైన పని మీరు చేస్తే అది మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇష్టం లేని పని కేవలం మంచివాళ్లు అనిపించుకోవడానికో, నా బాధ్యత అనుకునో చేశారా, అది భారమై చాలా చికాకును, ఒత్తిడిని అనుభవిస్తారు, రోగిష్టివారుగా మారిపోతారు అన్న ఆలోచన మనలో రేకెత్తించారు. అందుకని 100 ఏళ్ళు కాకపోయినా, 20 ఏళ్ళు బ్రతికినా క్వాలిటీ జీవితం అనుభవించాలి అనుకోవడం అందరికీ ముఖ్యం. మనం ప్రతిరోజు ఏమిటి ఆలోచిస్తున్నాం, ఏమిటి చేస్తున్నాం అన్న గుర్తింపు ముఖ్యం. అది మన భవిష్యత్తుకు బాట వేస్తుంది. దానికి ముఖ్యంగా చేయవలసింది ఏమిటి? పేషెంట్ హిస్టరీ తెలుసుకోవాలి. కొత్తగా జాయిన్ అయిన నర్స్ అన్నది, పేషెంట్ చేత డైరీ రాయించే అలవాటు చేయాలి. రోగం రావడానికి 1 సంవత్సరం నుంచి పేషెంట్ డైరీని మనం చూసే అవకాశం వస్తే అతని ఆలోచనలు, అతని రోగానికి ఎంత కారణమో అర్థమవుతుంది, చెప్పింది గౌరీ. గుడ్. మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాలనుకునేవారు అతని ఆరాలు, ఆలోచన విధానాన్ని చదవగలిగితే చాలు. చాలా సులభంగా అతని జీవిత విధానాన్ని చెప్పగలుగుతారు. ఈ మాటలు నావికావు ఫ్రాయిడ్ శిష్యుడు యాంగ్వి. మనకు మనం మర్యాద ఇచ్చుకోవడం, గౌరవించుకోవడం, వీటి వల్ల జీవితంలో హాయి ఏర్పడుతుంది. చాలామంది వీటిని విశృంఖలతను, తమను తాము ప్రేమించుకోవడం అని అర్థం చేసుకుంటారు. దీనివలన చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. డాక్టర్ జీకే గారి దగ్గరకు లంగ్ క్యాన్సర్ ఉన్న ఒక పేషెంట్ కన్సల్టేషన్కి వచ్చి గుప్పుగుప్పున సిగరెట్ పొగ వదులుతూ, ఇప్పుడు మీరు నన్ను సిగరెట్ మానేయమని అంటారనుకుంటాను అన్నాడు పొగరగా. డాక్టర్ జీకే నవ్వుతూ, అబ్బే, అలా ఎందుకంటాను, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారు, గౌరవించుకోలేకపోతున్నారని జాలిపడుతున్నాను అంతే అన్నారు. వెంటనే ఆ పేషెంట్ ఉలిక్కిపడ్డాడు. నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అన్న కాన్సెప్ట్ నుంచి పోరాడి బయటపడ్డాడు.

0: ఒక ఎక్సెప్షనల్ పేషెంట్గా మారాడు. కాబట్టి అన్కండిషనల్ లవ్లో జీవితాన్ని ప్రేమించే పద్ధతిని నేర్పించడం ద్వారా మనం చాలా చాలా విలువైన మనుషుల్ని కాపాడుకోగలుగుతాం. విలువైన మనుషులు అంటే ఖరీదైన మనుషులు కారు, తమ జీవితం విలువ తెలిసిన మనుషులు. అనాలోచితంగా చప్పట్లతో చెయ్యి కలిపింది రాధ. మనలో ప్యాసివ్ ఎమోషన్స్ అంటే దుఃఖం, బాధ, ఓటమి అణుచుకున్న కోపం, ఇవన్నీ కొన్ని హార్మోన్స్ను రిలీజ్ చేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టంలో డజన్ కన్నా ఎక్కువ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇవి రెండు రెండు గ్రూపులుగా విడదీస్తే ఒకటి బి సెల్స్, రెండవది టీ సెల్స్ అని విడదీస్తారు. స్క్రీన్ మీద కొన్ని బొమ్మలు వస్తున్నాయి. ఒక సెర్వ్ సెల్ నుంచి మరొక సెర్వ్ సెల్లోకి మెసేజ్లు పంపే కెమికల్స్ వైట్ బ్లడ్ సెల్స్ను ప్రభావితం చేస్తాయి. ఈ పద్ధతి సహాయంతోనే యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్లో రాబర్ట్ అడ్లర్ పౌలోవిన్ కండిషనల్ టెక్నిక్ ఉపయోగించి జంతువులో ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం, తగ్గించడం చేయగలిగారు. కర్పూరం వాసన వస్తే ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకునే ఎలకల్ని తయారు చేశారు. అంటే ఏదైనా ఇమ్యూన్ సిస్టమ్ మీద మెదడుకు ఉన్న సాధికారితను బట్టి ఇది బాధ వలన, ఒత్తిడి వలన క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉన్నది. ఫైట్ ఆర్ ఫ్లైట్, ఎదుర్కొంటామా పారిపోతావా అన్న ఆలోచన బలాన్ని బట్టి మనం పేషెంట్స్ను రక్షించుకోగలం. డాక్టర్ జేకే గారు శరీరం పరిస్థితి మార్చడానికి రెండు ఆయుధాలను వాడుతున్నారు. ఒకటి ఆలోచనలు, వాటిని పాజిటివ్గా మార్చడం. రెండు ఊహ, విజువలైజేషన్ టెక్నిక్. ఇమోషన్స్ మన ఆలోచనలు, మన మాటలు మన జీవిత విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవే మన హాస్పిటల్లో ముఖ్యమైన ఆయుధాలు. మనం స్ట్రెస్ కన్నా స్ట్రెస్కు రియాక్ట్ అయ్యే విధానం వల్ల విపరీతంగా కదిలిపోతాం. మనం ఏ సమస్యకు ఎలా రియాక్ట్ అవ్వాలి అని సంఘం కొలబద్దలు పెట్టింది, అలాగే రియాక్ట్ అవ్వాలనుకుంటుంది. అది కొద్ది కాలానికి ఆచారంగా మారుతుంది. పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఇవన్నీ హాయిని కలిగించాలి న్యాయానికి, కానీ స్ట్రెస్ను, ఒత్తిడిని ఎక్కువగా కలిగిస్తున్నాయి. చావుకు రకరకాల ఒత్తిళ్లు కారణమైతే చచ్చిపోయిన తర్వాత ఆచారాలు, ఖర్చు మరింత ఒత్తిడిని ఇస్తాయి. నిజమే అనుకున్నది రాధ. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 15వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ భాస్కర సీతారామ ప్రసాద్ గారి స్వీయ పద్యాలు.
3: ఉగాది పద్యం.

మధుల సూక్తి సుధ మధురావలి సుకపికాదుల సూక్తి సుధ మధురావళి వేదార్థమంత్రమై వెలుగుచుండ ఆ అలతి ఆ

మధుర మహనీయ అనుభూతి, మధుర మహనీయ అనుభూతి, మంగళతర సకల సంగీత రమళుళ

తెలుగు భాషకు ఘన దివ్యత్వ పాదుయై ఇతిహాస తతియును ఇనుమడింప. తెలుగు భాషకు ఘన దివ్యత్వ పాదుయై ఇతిహాస

తెలుగు భాషకు పత్రదీప్తియు మిన్నయై శతక సాహిత్యంబు సంతరింప పువ్వులు ఫలములిచ్చు.

తెలుగు భాషకు పత్రదీప్తియు మిన్నయై శతక సాహిత్యం బుసంతరింపా. పువ్వులు ఫలములిచ్చుచు పుడమియందు విలసితం బగుచు వరలు విటపమట్లు, విలసితం బగు వరలు విటపమట్లు వెలుగులసగుచు ప్రీతితో తెలుగు అంత మాతృభాష యగుచు కడుమ.

సామెతలను సొగ సుగూర్ప సూక్తి సుధ మధురిమ అనురక్తి నింప వెలిగే తెలుగు భా

గంభీరమసగుచు ఘన నుడికారపు రసభావము మమకారం గుణింప గంభీరమసగుచు

సుందరమైనట్టి సూక్తులతోడను కవితల గోష్ఠులు కళలు విరయా సకల విధములైన సాహిత్య విలువలు.

అలక్ష్యాతితోడ ఆంధ్రదేశంబున ప్రాకటముగ తెలుగు పరిఢవిల్లే. శీర్షిక మామిడి పండు. పసిడి రంగుల కాంతుల మిసిమితోడ, పసిడి రంగుల కాంతుల మిసిమితోడ వేసవి సమయమ

అమిడి ఫలము వెలిగెను మహిమతోడ, మామిడి ఫలము వెలిగెను మహిమతోడ. మనకు అదృష్ట తేజము మావి ఫలము, మనకు అదృష్ట తేజము మావి ఫలము, మనకు అభిమా

మనకు ఆరోగ్యవూతము మా విఫలము, మనకు ఆరోగ్యవూతము మా విఫలము. శీర్షిక కొబ్బరి నీళ్లు. ఎండకాలమునందున ఎంతగానో నారికేళ సలిలమంత అమృతమనుభావము నొసగుచు, నారికేళ సలిలమంత అమృతమను భావమసగుచు, ధరణి ప్రజల

0: కాయవును ధరణి జనులకంత.
1: మీరింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ భాస్కర సీతారామ ప్రసాద్ గారి స్వీయ పద్యాలు విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు.

వివాహ బంధం చిత్రం కోసం పి భానుమతి పాడిన పాట విన్నారు. త్యాగరాజ కీర్తన, సంగీతం ఎంబి శ్రీనివాస్. ఇప్పుడు వినండి నర్తనశాల చిత్రం కోసం పి సుశీల పాడిన పాట.

మీరు ఇంతవరకు భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Jacob Bethel was declared player of the match and Joe Root was adjudged player of the series. And now, for a look at today's newspapers, it's over to Nina Arakel.
1: Thank you, Shagun. The Asian Age informs Shah to introduce Rajya Sabha Vande Mataram protection bill today. Armenia and Saudi Arabia, among six nations eyeing India's battle-tested Astra missiles, headlines the Hindu Business Line. In its editorial piece titled Two Pillars of Space Success, Hindustan Times writes, a robust talent pipeline will ensure India's continued public sector success and spur private sector momentum in the space sector. From punching above its weight with a low-cost Mars orbiter mission to establishing itself firmly in the club of elite space-faring nations with its superstardom, India has enough claims to space superstardom. Also, India became the third country in the world after the US and China to have private sector capacity in orbital launch, a critical threshold demonstrating technological sophistication. Hindustan Times headlines Sindhu ends two-year title drought in style, adding the 31-year-old become first Indian to win Japan Open, combining relentless attack and tactical discipline and composure. And finally, coming soon in Gujarat, a life-size Harappan town with markets, dockyards. Very soon, visitors to Lothal, one of the most prominent outposts of the Indus Valley civilization, will be able to get a feel of walking through the Harappan streets and civic spaces, informs the Indian Express. And with that, it's back to you, Shagun.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Monsoon session of Parliament begins today. Government seeks cooperation of all political parties for smooth functioning of Parliament. President Draupadi Murmu to hold delegation-level talks with the Moldovan counterpart Maya Sandu in Chisinau today. Madhya Pradesh Cabinet approves Uniform Civil Code Bill. Tribal communities to be kept outside its purview. Flash floods and landslides claim 11 lives in Rajouri and Poonch districts of Jammu and Kashmir. 8 people still missing. And Spain beat defending champions Argentina 1-0 in extra time to win FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Kannur Jilla Samachara Lekha Vintaru Rachana Sri CH Ramanjaneyulu.
3: కర్నూలు జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని, గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు, కర్నూలు ఎయిర్పోర్టుకు 38.5 ఎకరాల భూసేకరణ, పాఠశాలల అభివృద్ధికి 102.91 కోట్ల నిధులు, మంత్రి టీజీ భరత్ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్ సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో పీఎండిఎస్ పద్ధతి, బహుళ పంటలు, అంతర్ పంటల సాగును తప్పనిసరిగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట కార్యాలయం నుంచి ఆయన ప్రకృతి వ్యవసాయం విస్తరణపై కలెక్టర్ సిరి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం, పీఎండిఎస్, బహుళ పంటల సాగును అమలు చేసి వాతావరణ మార్పులను విజయవంతంగా ఎదుర్కొనేలా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులతో సమీక్షించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరంలో చేరటానికి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పద్మావతి సూచించారు. విద్యార్థులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినవారై ఉండి 2026-27 సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. కారుణ్య నియామకాల కింద కర్నూలు జిల్లాలోని 14 ప్రభుత్వ శాఖల పరిధిలో 23 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతేడాది సెప్టెంబర్లో జిల్లాలో తన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాల కింద 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మరో 20 మంది అర్హులను త్వరలోనే వివిధ శాఖల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లా గ్రంథాలయం

0: దీంతో పాటు మండలాల్లోని గ్రంథాలయాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రంథాలయ చైర్మన్ టి. నాగేంద్ర చెప్పారు. నగరంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్లూరులో గ్రంథాలయం భవన నిర్మాణానికి పవర్ గ్రిడ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి 12.5 లక్షల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. తుగ్గలి, కోడుమూరు, గార్గేయపురంలో కొత్త భవనాల నిర్మాణానికి 1.2 కోటి రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువత కోసం 20 లక్షలతో పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు వచ్చినట్లు తెలిపారు. న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు మండల పరిధిలోని జిల్లా కారాగారం, బాలల పరిశీలనా గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లా కారాగారంలో ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్, ములాఖత్ ప్రదేశాలను పరిశీలించారు. ఖైదీలతో సమావేశమై వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కర్నూలు విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 38.5 ఎకరాల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎయిర్పోర్ట్ అధికారులు డిఆర్ఓ వెంకటనారాయణమ్మను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఎయిర్పోర్ట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రాష్ గేట్ 10 ద్వారా అగ్నిమాపక వాహనం సులువుగా కదిలేందుకు అదనంగా 3 ఎకరాల భూమి అవసరమని ఎయిర్ఫీల్డ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. వేస్ట్ డిస్పోజల్ యార్డ్ నిర్మాణానికి భూమి గుర్తించినప్పటికీ ఇంకా బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ను కేటాయించాలని, ప్రమాదాల నివారణకు జిల్లా అగ్నిమాపక శాఖ సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీరింతవరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా ఈనాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.
2: రండి కదలి రండి రండీ

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అబ్బబ్బా ఏమిటి నసా,

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. రచన సీతారామశాస్త్రి, సంగీతం విద్యాసాగర్. చిత్రం దోషి నిర్దోషి.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మీరు విన్న పాట డాక్టర్ బాబు చిత్రం కోసం ఘంటసాల పాడినది. రచన దాసరథి, సంగీతం టి చలపతిరావు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఈడు జోడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట విన్నారు. రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల. ఇప్పుడు వినండి ఎంకీ నాయుడు బావ చిత్రం కోసం సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహదేవన్.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రం నుండి సందీప్ గంగా ఎంఎం కీరవాణి పాడిన పాట వినండి.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో?
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కై.

0: పెదాలను ఏమంటారు
1: చుండు,
0: నడుముని
1: ఇటుప్పు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి నాన్నకు నమస్కారం శీర్షికన సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారి కుమారుడు సాలూరు వాసురావు గారితో పరిచయ కార్యక్రమం.
1: సాలూరి రాజేశ్వరరావు గారు అంటే శ్రోతలకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. అయితే ఒక కొడుకుగా ఆయనతో మీకుండే అనుబంధాన్ని మా శ్రోతలకి పంచుకోవాలని ఈ నాన్నకు నమస్కారం కార్యక్రమానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. పిలవగానే మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది.
2: నేను ఇది అదృష్టంగా భావిస్తాను కూడా. నాన్నగారి గురించి నన్ను పిలిచి మీరు మాట్లాడడం అంటే ఆల్ ఇండియా రేడియో అంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. మీకు తెలుసు నాకు చాలా దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియో అంటే ఇది సపరేట్ ఛానల్, ఇది చాలా మర్యాద ఉన్న ఛానల్, మర్యాద ఉన్న ఆర్గనైజేషన్. ఇలాంటి వాటిలో పనిచేయడం నాకు చాలా ఇష్టం.
1: అంటే నాన్నగారు సినిమాల్లోకి ఎలా వచ్చారు అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. మీకు ఊహ తెలిసినప్పటికీ నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్గా బిజీగా ఉండే ఉంటారు కదండి.
2: చాలా బిజీ.
1: అప్పుడు ఇంట్లో వాతావరణం ఎలాగ ఉండేదండి? కంపోజింగ్ అంటే ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది?
2: మంచి క్వశ్చన్ ఇది. అప్పుడు ఎలాగంటే ప్రొడక్షన్ ఆఫీసుల్లో కూడా వెళ్ళి కంపోజ్ చేసేవాళ్ళు పాటలు. కంపోజింగ్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక రైటర్. ఇప్పుడు మనం ఎవరిని ఉద్దేశించి కంపేర్ చేసి మాట్లాడట్లేదు, అప్పటికిప్పటికి తేడాగా చెప్తున్నాను. మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి తేడాను మాత్రమే చెప్తున్నాను, ఎవరిని కించపరచడం కోసం ఏదో కంపేర్ చేయటం కాదు. అప్పుడు ఇప్పుడు కవి సంగీత దర్శకుడే కూర్చోవట్లేదు, ఏదో చేసి పంపించటం వాట్సాప్లోనో లేకపోతే మెయిల్లోనో, అలా ఒకప్పుడు సీడీల్లో పంపించేవారు, టేప్ రికార్డ్ క్యాసెట్లో పంపించేవారు, ఇప్పుడు వాట్సాప్ వరకు వచ్చేసింది. వాళ్ళు కలయటమే లేదు. అప్పుడు అలా కాదు. ప్రొడ్యూసర్, రైటర్, సంగీత దర్శకుడు, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ కూడా కూర్చునేవాడు. ఇంతమంది కూర్చొని సిచ్యువేషన్, సందర్భాన్ని, ఎక్కడ ఎటువంటి పాట అది ఇది అనుకోవడం. అప్పటికప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఓహో ఇలాంటిది ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ చోట షూట్ చేయాలి, కెమెరామెన్ నాకు ఇలాంటివి కావాలి, అప్పుడు అన్ని ప్లాన్ చేసుకునేవారు అనమాట. కాస్ట్యూమర్ కూడా వచ్చేవాడంట, కాస్ట్యూమ్ డైరెక్టర్ అతను వచ్చి ఈ డ్రెస్సులు వేయాలి. అలాగే ఉన్నప్పుడు ఇవంతా ఒక ఎత్తు అయిపోతే పాట కంపోజ్ అయిపోయిన తర్వాత 90%

0: రచన అయిన తర్వాతే ట్యూన్ చేసేవారు, పాట రాసిన తర్వాతే ట్యూన్ చేసేవారు. డ్యూయెట్లు అనుకోండి, ఒక డ్యూయెట్లు అయితే రిస్ట్రిక్ట్ అయిపోతామండి, లిరిక్ రాసేస్తే ఒక మంచి ట్యూన్ మిస్ అవుతాయేమో అంటేనే ఆ సంగీత దర్శకుడు ట్యూన్ అడుగుతూనే ట్యూన్ ఇచ్చేవాడు. నాన్నగారు అన్ని ఆల్మోస్ట్ పాటలన్నీ రాసిన తర్వాత ట్యూన్ చేయటమే, మనసున మనసే అవి ఇవి అన్ని అనమాట. ఎందుకంటే అప్పుడు ఏంటంటే కొన్ని పాటల్లో ఎలాగంటే డ్యూయెట్స్ మంచి పాపులర్ అవ్వాలి అనుకొని చేస్తున్నటువంటి అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఫ్రీడమ్ కావాలంటే ట్యూన్ చేసుకోవాలి, లేదా ఒక సిచ్యువేషన్ సాంగ్ అలాంటి పాటలు కావాలంటే లిరిక్ రైటర్కి ట్యూన్ చేసేసాం అనుకోండి, ఆయన ఆ ట్యూన్ ఇరుగుతుందా, ఈ వర్డ్ ఈ మాట ఇరుగుతుందా అని అతను రిస్ట్రిక్ట్ అయిపోతాడు. అందుకని మొత్తం రాసేసిన తర్వాత ట్యూన్ చేసేవారు. అలాగే ఇవన్నీ ట్యూనింగ్ అయిన తర్వాత 4 సార్లు విన్నాక తర్వాత మన ఇంటికి, మీరు అడిగారు కాబట్టి వాతావరణం అడిగారు కాబట్టి, అప్పుడు మా నాన్నగారు మన ఇంటికి రేపు పొద్దున ఇంకా రికార్డింగ్ అంటే ఆయన కూర్చొని ఒకసారి వాయించుకుంటారు ఆ పాటని. వాయించుకున్న తర్వాత గాయని గాయకులు ఇంక్లూడింగ్ ఘంటసాల గారు, అమ్మ సుశీలమ్మ కానీ జానకమ్మ కానీ ఎవరైనా అందరూ వాళ్ళు ఇంటికి వచ్చి పాటని నేర్చుకొని, అప్పుడు ఇంకా క్యాసెట్ ప్లేయర్ కూడా రాలేదు, అప్పుడు నాకు ఊహ ఉంది క్యాసెట్ ప్లేయర్ కూడా లేదు, మొత్తం లిరిక్ రాసుకొని పల్లవి నేర్చుకొని దాని మీద స్వరం రాసుకొని అది పాడి వినిపించి ప్రతి సంగతి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ చేశాడు, అంటే నాన్నగారు ఫిక్స్ చేశారు. అదేలాగా అప్పుడు అందరూ మహానుభావులు, ఇప్పుడు నాన్నగారి గురించే మాట్లాడుతున్నారని నేను ఒకటి మాత్రం నాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి, వసంత గారు ఆల్ ఇండియా రేడియో వారు దయవుంచి నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఏంటంటే అందరూ మహానుభావులే ఆ టైంలో. అందువల్ల రాజేశ్వరరావు గారు కొడుకుగా రాజేశ్వరరావు గారి గురించి చెప్తాను, మిగతా వాళ్ళందరూ కూడా మేము బిడ్డలాగే అప్పుడు మీదటి సలాగ కలిసిమెలిసి ఉండేవారు. అంత ఇదిగా ఒక మంచి ఒక ట్యూన్ చేసేస్తే, మోహన్ రాగంలో ట్యూన్ చేసేస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి మషారు నేను మోహన్ రాగంలో ఒక ట్యూన్ చేశాను మీరు వినాలి అని అప్పుడు పెద్ద పెద్ద స్పూల్ టేప్ రికార్డర్లు అనమాట, ట్యాక్సీల్లోనో లేకపోతే కారులోనో వేసుకొచ్చి ఇంట్లో వినిపించి వెళ్ళేవారు. అలా ఉండేవారు అనమాట, రాగాలతో ఆడుకునేవారు, రాగాలతో మాట్లాడుకునేవారు. అప్పుడు ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే రికార్డింగ్కి వెళ్ళి రిహర్సల్స్ చేసి అప్పుడు రికార్డ్ చేసేవారు. సో ఇంటిలో కూడా ఒక రికార్డింగ్ వాతావరణమే ఉండేది,
1: పండగలాగే,
0: పండగే, సంగీత స్వర పండగ, స్వరాల పండగ.
1: మీరు ఎంతమంది అండి అన్నదమ్ములు?
0: మేము 5 మంది అమ్మ అన్నదమ్ములం. అన్నయ్య సాలూరి రామలింగేశ్వరరావు అంటే సాలూరి బాబు అంటారు, నాన్నగారికి ఆయన ఎక్కువ అసిస్ట్ చేశారు. ఎల్ కృష్ణన్ గారని ఆల్ ఇండియా రేడియోలో పెద్ద ఆర్టిస్ట్, ఆయన పెద్ద కంపోజర్, నాన్నగారి శిష్యుడు, నాన్నగారి దగ్గర మొదటి నుంచి నాన్నగారు ఉన్నంత వరకు పనిచేశాడు ఆయన, ఎల్ కృష్ణన్ గారు. తర్వాత రాజగోపాల్ గారు, రాజగోపాల్ అయ్యర్ ఆయన, ఈయన ఎల్ కృష్ణన్ అయ్యర్, ఈయన రాజగోపాల్ అయ్యర్, వీళ్ళిద్దరూ ఉండేవారు. వాళ్ళ తర్వాత మా అన్నయ్య పియానో వాయించేవాడు, సాలూరు బాబు. ఆయన తర్వాత కొంచెం జోరుగా హుషారుగా షికారు పోదమా, నా హృదయంలో నిదురించే చెలి, అవన్నీ ఆ పియానో అవన్నీ
1: అన్నయ్య గారి వేళ్ళు,
0: నాగేశ్వరరావు గారు అప్పుడు అన్నారంట, పియానిస్ట్ వాయించినట్టుగా చూపిస్తే షాట్ బాగుంటుంది, నేనేం వాయిస్తాను, నేను పియానిస్ట్ కాదు కదా అనగానే అప్పుడు అన్నయ్యని వేరే రికార్డింగ్లో ఉంటే పర్మిషన్ అడిగి నా అన్నయ్యని తీసుకెళ్ళి ఆ షాట్ ఫస్ట్ బీజియం అన్నయ్య ఫింగర్స్ అవి పియానో వాయించింది. తర్వాత అన్నయ్య అసిస్టెంట్గా పనిచేశారనమాట చాలా కాలం ఆయన. ఆయన తర్వాత సాలూరి పూర్ణచంద్రరావు, ఆయన గిటార్, గిటార్లో ఒక 4 రకాల గిటార్లు ఉందంటే 4 రకాల గిటార్ వాయించేవాడు ఆయన. ఆయన తర్వాత 3వ వాడిని నేను, వాసురావు, సాలూరి వాసురావు. నా తర్వాత కోటి, రాజకోటిలో కోటి మీకు తెలుసు. ఆయన తర్వాత ఇంకో ఆయన కోటి దుర్గాప్రసాద్ అని. ఆయన సంగీతంలో అంత రాలేదు కానీ, బట్ అతను షాపు మ్యూజిక్ షాపే ఉండేది, డిస్కో విజన్ అని చెప్పి మ్యూజిక్ షాప్స్, అన్నీ ఘంటసాల గారి పాటల దగ్గర నుంచి బాలుగారి పాటలు, ఇళయరాజా గారి పాటలు, రాజేశ్వరరావు గారి పాటలు పెట్టి ఏ ఓల్డ్ సాంగ్ కావాలన్నా ఆయన షాప్కి వెళ్ళి చేసుకునేవారు. అతనికి ఆ టేస్ట్ ఉంది కాబట్టి అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకునేవాడు అనమాట. అలాగే 5 మంది కొడుకును, తర్వాత 4 మా అక్క చెల్లెళ్ళు, మొత్తం 9 మంది మేము.
1: ఇప్పుడు నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా బిజీగా ఉన్న టైంలో అంటే మీ చదువుల గురించి కానీ అలా పట్టించుకునేవాళ్ళండి?
0: అస్సలు లేదు, అంతా అమ్మే చూసుకునేవారు. ఇలాగ సంవత్సరానికి ఒక బిడ్డ పుట్టగానే మళ్ళీ ఒడిలో ఇంకొక అమ్మను అప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు మనం ఇప్పుడు మన బిడ్డ

0: పెంచుతుంటే అప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. మదర్స్ డే అంటే నిన్నంతా మీదే అనుకున్నాం, మా అమ్మ ఎలా పెంచింది. నాన్నగారు పొద్దున వెళ్ళిపోతే తర్వాత నాన్నగారికి అసలు ఆయన ఒక మేనియాక్ అనేవారండి, మ్యూజికల్ మేనియాక్ అనేవారు నాన్నగారిని. ఇది ఆలండర్ శ్రోతలందరూ తెలుసుకోవాలి, చాలామందికి కూడా తెలుసు. నాన్నగారు ఎలాగంటే రాత్రి అంతా కూర్చొని ఆయన నిద్రపోయేవారు కాదంట, అంత కామ్ అయిపోయిన తర్వాత కూర్చొని పియానో ప్రాక్టీస్ చేసేవారంట. నాకు ఇది ఎవరు చెప్పారంటే సంగీత వేసుకులు మా గురువు గారు సత్యం గారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు చెప్పారు. బాపు గారు కీర్తిశేషులు, బాపురావు గారు, బాపు గారు డైరెక్టర్ బాపు గారు చెప్పారు నాకు. వాసు గారు ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు వారు రికార్డింగ్కి ఆయన మ్యూజిక్ చేశారు బాలు గారు బాపు గారికి. అప్పుడు నేను వాయించడానికి వెళ్ళినప్పుడు వయసు గారు, రాజేశ్వర గారు అబ్బాయి అండి బాపు గారు అంటే, అయ్యో బాబోయ్ అని వచ్చి నన్ను వాటేసుకొని, రాజేశ్వర గారు అబ్బాయా మీరు, మీకు విషయం తెలుసా అన్నారు. అయ్యా చెప్పండి సార్ అంటే, అసలు రాజేశ్వర గారు ఉన్న ఊరని నేను చెన్నైకి వచ్చాను సార్, మద్రాసుకు వచ్చాను, రాజేశ్వర గారు ఇక్కడ ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. నేను అర్ధరాత్రి 12 నుంచి 2 గంటలు 3 గంటల వరకు మీ ఇంటి గోడ దగ్గర ఇలా నించునేవాడిని సార్, నాన్నగారు అప్పుడే పియానో వాయించేవారు, నేను వింటూ ఉండేవాడిని అనేవారు. ఇదే మా నాకు సత్యం గారు కూడా చెప్పారు. అలాగా ఆయన రాత్రి అంతా మ్యూజిక్ స్టడీ, అందుకని ఎప్పుడు చేసినా ఆయన పాటల్లో కూడా ఆయన చెప్పేస్తుంటారు, ఇది రష్యన్ ట్యూన్, ఇది మెక్సికన్ ట్యూన్ అని అన్నీ వింటూ ఉండేవారంట. ఒక పక్క రేడియో వెళ్తూ ఉంటుంది అనమాట, వాయిస్ ఆఫ్ అమెరికా ఒక ఛానల్ ఉండేది, అది ఇది ఉండేది రేడియోలో, అది అది వింటూ ఆయన ఏవో కంపోజ్ చేస్తూ ఉండేవారట. మా అమ్మ కూడా చెప్పేది, ఈయన మిమ్మల్ని ఎప్పుడూ మమ్మల్ని ఆయన బెదిరిస్తూ ఉండేది. మా అమ్మ కూడా, మీరేం పెంచారండి, నేను పెంచానండి, మీరు కన్నారు అంతేగాని పెంచిందంతా నేనే, మీరు ఎప్పుడు చూడు సంగీతం సంగీతం అని అంటారని అలా అనేవారు అనమాట. తర్వాత మా అమ్మ కూడా మమ్మల్ని కొంచెం డిస్కరేజ్ చేసింది, రే నేనేదో పడ్డాను నాన్నగారితో, మీరు సంగీతానికి వచ్చేస్తే మీరు ఇలా ఉండకూడదురా అనేవారు అనమాట.
1: అంటే ఇప్పుడు నాన్నగారికి సంగీతం మీద అంత మక్కువ కాబట్టి, అంటే మీ పిల్లలు కూడా సంగీతంలోనే ఉండాలని కంపెల్ చేయడం కానీ, లేదు చదువులో మీ ఇష్టం వచ్చింది చదవచ్చు అనే కానీ అలా ఏదైనా చెప్పేవాళ్ళండి?
0: ఎవరు, మా అమ్మగారు?
1: నాన్నగారు.
0: నాన్నగారు అసలు ఆయనకి టైం ఉండేది కదమ్మా, ఆయన పట్టించుకునేవారు కదా, ఆయనకు ఒక నమ్మకం నాన్నగారు అమ్మ చూసుకుంటుందని. ఆయన మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసేవారు, ఇతను సార్ కొంచెం బాగానే వాయిస్తున్నాడు. నాన్నగారి దగ్గర ఒక ఇదేంటంటే, ఎవరిని వాడు వీడు అని ఏకవచనం ఉంటారు పిల్లవారు అందరినీ, పిల్లల్ని కూడా ఆయన వారు వీరు అని అంటారు. అని బా మన పెద్దబ్బాయి గారు బాగా పియానో వాయిస్తున్నారు అని అనేవారు. అలాగే పూర్ణ గారిని అనేవారు, తర్వాత నన్ను కూడా అనేవారు. అని ఆయన ఎప్పుడు ఆయన మ్యూజిక్ మాకు వినిపించేవారు కాదు. ఇంకోళ్ళు సార్ నౌషాద్ గారు పాట వినండి, పెండ్యాల గారిది వినండి, ఆయన నీలి మేఘాలలో పాట వినండి, ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పాట తెలుగులో ఉన్నాయి ఆ పాటలు వినండి అనేవారు. మాకు ఆయన నేర్పించింది ఈ టైపే నాన్నగారు.
1: నాన్నగారితో మీరు కలిసి పనిచేశారు కదండి, సినిమా ఏది ఆ అనుభవం?
0: నాన్నగారికి చాలా చిత్రాలకు నేను బేస్ గిటార్ వాయించాను. తర్వాత మా పెద్దన్న బాబు గారు, సాలూరు బాబు గారు బిజీ అయిపోయాడు ఆయన. ఆయన పియానిస్టు, తర్వాత అప్పుడు తర్వాత కీబోర్డ్, ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వచ్చేసింది. పియానోకి చాలామంది ఉన్నారు కానీ కీబోర్డ్ కొంచెం తక్కువ ఉండేవారు ఆ కాలంలో. అప్పుడు ఇళయరాజా వాళ్ళు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు, ఇళయరాజా వచ్చి హార్మోనియంలో ఉన్నాడు ఇంకా, అప్పుడు కీబోర్డ్కి రాలే. అప్పుడు మా అన్నయ్య కీబోర్డ్లో ఉండేవాడు, ఆయన సీనియర్. ఆయన చక్రవర్తి గారి దగ్గర అందరికీ, ఆయన కోదండపాణి గారికి, వాళ్ళకి దక్షిణామూర్తికి గారికి, వాళ్ళందరికీ ఆర్గన్, కాంబో ఆర్గన్ అని అప్పుడు, అప్పుడు సింథసైజర్, ఇప్పుడు కీబోర్డ్ కీబోర్డ్ అంటారు, అప్పుడు కాంబో ఆర్గన్ అని ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉండేది అనమాట, అది వాయించడానికి వెళ్ళిపోయారు. అప్పుడు మా రెండో అన్నయ్య, ఆయన బిజీగా ఉన్నాడు. అప్పుడు మనకి వెస్టర్న్కి ఎవరైనా ఉండాలి కదా అంటే, మరి బేసిక్ టైర్ వాయిస్తున్నాడు కదా, వాసును పెట్టుకుందాం అని మా అన్నయ్య నాన్నగారికి నన్ను అప్పుడు చెప్పాడు. అప్పుడు నాన్నగారికి నేను కురుక్షేత్రం, తర్వాత చాలా సినిమాలు నేను వాయించాను, తాండ్రపాపరాయుడు నేను వాయించాను. తాండ్రపాపరాయుడు, కురుక్షేత్రం పెద్దని హెల్ప్ చేశారు బాబు గారు. తర్వాత నాన్నగారు చివరి చిత్రం చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్, మధుసూదన్ రావు గారు, దుక్కుపాటి మధుసూదన్ రావు అంటే తెలుసు మీకు, అన్నపూర్ణ వాళ్ళు వీణ పాటలకి పెట్టిన పేరు ఆ సంస్థ. దుక్కుపాటి మధుసూదన్ రావు గారు అమెరికాలో సినిమా తీశారు, ఎందు కాలిడినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా తెలుగు అని ఆ సినిమా. ఆ పాటలన్నిటికీ నేనే అసిస్టెంట్గా పనిచేశాను నాన్నగారికి, అదొక చాలా అదృష్టం నాకు.
1: ఇప్పుడు నాన్నగారు అంటే, ఇప్పుడు సాధారణంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ రికార్డింగ్ టైంలో కొంచెం టెన్షన్ పడడము అలా ఉంటుంది కదా, మరి నాన్న

0: నాన్నగారితో మీరు రికార్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవారండి నాన్నగారు?
1: నాన్నగారు చాలా అసలు కోపం ఆయనకు ఎప్పుడు వచ్చేది కాదు. ఆయన టెన్షన్ ఉండదు కానీ ఆయన ఇచ్చే స్వరాల్లోనే టెన్షన్ ఉండదు. ఆయన తిట్టడమో కొట్టడమో ఉండదు, లేకపోతే గసరడమో ఉండదు. సార్ రాసుకోండి అనేవారు. అదే సార్ అంతే అనగానే మేము నోట్స్ చెప్తున్నప్పుడే నాకు మెయిన్గా నన్ను భయపెట్టింది బాలసుబ్రహ్మణ్యం. తర్వాత ఘంటసాల గారు ఒక మీద ఘంటసాల గారు కొన్ని విషయాలు ఉన్నాయి, ఎందుకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఘంటసాల గారు అట పొద్దున పూట ఆయన అలా ఇంట్లోనే పెరట అంటాం ఆ కాలంలో, అవన్నీ ఉండేవి అరటి చెట్లు అవన్నీ, అటు నడుస్తూ నడుస్తూ నడుస్తూ ఆయన చుట్ట కాల్చేవారు. పొద్దున్న ఒక్కటే అటు కాల్చేవారట. అటు ఇటు నడుస్తుంటే ఆ డ్రైవర్ వచ్చి, అయ్యా వాడి పేరు స్వామి, అయ్యా రికార్డింగ్ ఉంది కదా అయ్యా రాజేశ్వరరావు గారిది, మనం వెళ్ళాలి, రెడీ అయ్యా అంటే, రే ఉండరా బాబు, రాజేశ్వరరావు రికార్డింగ్ అంటే టెన్షన్ రా నాకు, ఏం ఫిట్టింగ్ పెడతాడో ఏ స్వరం ఎక్కడ ఇరికిస్తాడో అని అనేవారంట. అదే నా బాలు గారు అనేవారు, రే మీ నాన్నగారు రికార్డింగ్ అంటే ముందు రోజు ఎలా అనిపిస్తుంది అంటే నేను రేపు రాజేశ్వరరావు గారికి పాడుతున్నా అని అందరికి చెప్పేసేవాడిని. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, మామూలు ఫోన్స్. నేను మీకు ఇది విషయం తెలుసా అని మా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మకి వాళ్ళ సిస్టర్స్కి ఫోన్ చేసి, నేను రేపు రాజేశ్వరరావు గారి రికార్డు నేను పాడుతున్నాను తెలుసా మీకు, సూపర్ జాలి అనేవాడంట. పొద్దున్న అవ్వగానే టెన్షన్ పుట్టుకునేదంట, ఏం పాటిస్తారో రాజేశ్వరరావు గారు, ఎక్కడ ఏం ఫిట్టింగ్ పెడతాడో ఆయన, ఎక్కడ ఒక కష్టమైన ఒక సంగతి పెడతాడో అని భయపడేవంటారు ఆ నాన్నగారు. అవన్నీ విని విని మే రికార్డింగ్ వెళ్ళినప్పుడు మాకు అదొక్క టెన్షనే ఉండేది, ఏ టైప్లో ఏ రికార్డింగ్ ఏ నోట్స్లో ఒక కాంప్లికేటెడ్ ఏమైనా పెడతారేమో అని అది ఆ భయం ఉండేది మాకు.
0: మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఎన్నో రాగాలు చేసే ఉంటారు, నాన్నగారికి నచ్చిన ప్రత్యేకమైన రాగం అని?
1: నాన్నగారికి నాకు తెలిసి కళ్యాణి బాగా ఇష్టం అమ్మా. కళ్యాణి ఒకటి కాపీ రాగంలో కూడా చేశారు, కళ్యాణిలో అది మోహన్ రాగంలో చాలా ప్రయోగాలు చేశారు. అందులో మళ్ళీ మోహన కళ్యాణి అని మిక్సిడ్ రాగం ఒకటి, అది అదొకటి చేసేవారు. లేదమ్మా ఆయనకి ఇష్టమైన రాగం, మోహన కళ్యాణి. అలాగా ఆయన గొప్ప విషయం ఏంటంటే ఏ రాగంలో ఏదో సాహిత్యంలో మృగింది కళ్యాణ వీణ అన్నారు అనుకోండి, మోగింది అని మోహన్ రాగంలో స్టార్ట్ చేసి కళ్యాణ వీణ అన్నప్పుడు కరెక్ట్గా కళ్యాణ రాగంలో వచ్చిన ప్రతి మధ్యము ఆ నోటి స్వరాలు పెట్టి పాట చేయటం ఆయన దగ్గర అదొక స్పెషాలిటీ. ఆయన నచ్చిన రాగం కళ్యాణి మోహనం బాగా ఇష్టం.
0: అలాగే నాన్నగారు, నాన్నగారికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, అంటే ఆయన చిన్న చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చారు.
1: నాన్నగారి విషయం రెండు ఒక్క 30 సెకండ్స్లో నాన్నగారు అంటే ఏంటో చెప్పేయటం మేలు మన ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి, శ్రోతలకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి. నాన్నగారు 7వ ఏటే సాలూరులో, మా తాతగారు సాలూరు సన్యాసరాజు గారు, 7వ ఏటే ఈయన హరికథలు చెప్పటం, పాటలన్నీ పాడేయటం అన్నీ చేస్తూ ఉంటే అది విని ఆ ఊరు వాళ్ళందరూ ఏం చేశారు, ఈ కుర్రాన్ని ఇక్కడ పెట్టుకుంటే వాడు ఎవరు ఎలా వస్తాడు, ఈ గ్రామంలోనే ఉండిపోతాడు, వీడిని చెన్నైకో ముంబై బొంబాయికో ఎక్కడికో తీసుకెళ్ళి బాబు అని నాన్నగారి మా తాతగారికి చెప్తే వీడిని తీసుకెళ్లే స్తోమత తనకు ఎక్కడుంది అని అడిగారంట మా తాతగారు అన్నారంట. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ పోగు చేసి ఒక అమౌంట్ కలెక్ట్ చేసి ఇచ్చి నువ్వు ఇతను తీసుకెళ్ళంటే నాన్నగారిని తీసుకెళ్ళి సైకిల్ గారి దగ్గర కలకటాకి తీసుకెళ్ళి సైకిల్ గారి దగ్గర తీసుకెళ్లారు. సైకిల్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన తేవాసిలు ఇలా పడుకున్నారంట చుట్టూ శిష్యులు. ఇప్పుడు మన బాలమురళి గారి చుట్టూ ఎలా ఉంటారు శిష్యులు అలాగా ఉంటే మా తాతగారు నాన్నగారిని తీసుకెళ్ళి, అయ్యా మేము ఇలాగ ఆంధ్రా నుంచి వస్తున్నామండి, ఇలా మా అబ్బాయి పాడతాడండి, మీ దగ్గర శిష్యరికం చేయిద్దాం అంటే అలాగా ఆయన అనటం వీళ్ళందరూ చాలా ఒకే ప్రాసగా నవ్వి, నువ్వేంటి ఇంత కుర్రోని తీసుకొచ్చి ఆయన దగ్గర చేరచడం ఏంటి, మేము కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం అది అనగానే సైకిల్ గారు అన్నారంట, లేదు ఆ పిల్లాడు ఏం పాడుతున్నాడో విందాం, ఏదో కొంచెం వచ్చు ఉంటే అప్పుడు చేర్చుకుందాం, మరీ రానోడికి మనం నేర్పించడం కష్టం కానీ వాడికి ఏం వచ్చో విందాం ఒకసారి, అలాగా వాడిని కించపరచొద్దు పాపం అని, రే బాబు రారా ఇక్కడ అని నాన్నగారిని అక్కడ కూర్చోబెట్టి నీకు తెలిసింది ఏదన్నా పాడరా అన్నారంట. నాన్నగారు ఆయన తెలిసినవన్నీ పాడారు.
0: అంటే అప్పటికి నాన్నగారు ఏం నేర్చుకోలేదు?
1: ఏమి నేర్చుకోలేదు, తాతగారి దగ్గరే ఉన్నారు అంతే. అదే ఏదో అదే ప్రాడిజీ
0: అంతే,
1: అంత ఇన్బాన్ ఏవో అంటుంటారు కదమ్మా. అలాగే అదే ఇవన్నీ మాకు పెద్దలు చెప్పి తెలిసిందే, మాకు మా అమ్మ చెప్పలేదు, మాకు మా తాతగారు నేను చూడలేదు మా తాతగారు నాకు చెప్పలేదు. మా పెదనాన్నగారు సాలూరు హనుమంతరావు గారు చెప్పారు, తర్వాత ఆ ఊరు ప్రజలు చెప్పారు నాకు. అప్పుడు నాన్నగారు పాడింది విని ఇట్రా బాబు అని చెప్పి

0: చెప్పి తొడ మీద కూర్చోబెట్టుకొని, చూసారా ఎంత తొందరపడి నవ్వారు మీరు, వీడి దగ్గర కొన్ని నేర్చుకుని నేను నేర్చుకుంటాను, వీడిని ఇక్కడ పెట్టుకుందాం అన్నారంట. పెట్టుకొని సంవత్సరం రోజు అక్కడ పెట్టుకొని తర్వాత సైకిల్ గారి పంకజ మల్లిక్ గారి దగ్గరికి పంపించారు. పంకజ మల్లిక్ గారి దగ్గర సైకిల్ గారి దగ్గర తయారైన తర్వాత చెన్నైకి తాతగారు తీసుకొచ్చాట నాన్నగారిని. తర్వాత రామ బ్రహ్మం గారు వాళ్ళ దగ్గర అంతా వాళ్ళందరూ హెల్ప్ చేసి నాన్నగారు కృష్ణలీలల్లో యాక్ట్ చేయటం, వాటిల్లో వీటిల్లో బాలనాగంలో యాక్ట్ చేయటం, బాలనాగంలో పాడటం, తర్వాత ప్రైవేట్ సాంగ్స్ మన ఆల్ ఇండియా రేడియో కదా ఎంత ఫేమస్ సాంగ్స్ అలా వచ్చింది.
1: నాన్నగారు బిజీగా ఉన్నప్పుడు అండి ఫ్యామిలీ కోసం పిల్లల కోసం టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎలా
0: చేసేవారమ్మా? ఆయనకి ఏంటంటే సినిమాలు అంటే పిచ్చి అనమాట. నేను చెప్పాను కదా నైట్ అయితే ఆయన పడుకునేవారు కాదు. మనలాగా ఒక రొటీన్ ఒక 10 అయిందా, 10:30, 9 అయిందా, 10 అయిందా, 10:30 అయిందా ఫోన్ చేసి పడుకుందాం అలా ఉంటాయి. ఆయన 10 తర్వాత ఆయనకి ఆ ఇది వస్తుంది అనమాట మ్యూజిక్ వీటి మీద, ఆయన ప్రొఫెషన్ మీద. ఆల్మోస్ట్ ఇంట్లో కంపోజింగ్ పెట్టుకుంటారు లేదా నైట్ షో పిక్చర్లుగామా. నాకు ఇంకా గుర్తుంది మొఘలి ఐజాం అప్పట్లో 100 రూపీస్ టికెట్ ఎక్స్ట్రా టికెట్, స్టార్ థియేటర్ ఒకటి ఉంది మద్రాసులో 111లో, 100 రూపీస్ ఇచ్చి మా ఎంటైర్ ఫ్యామిలీని తీసుకెళ్ళారమ్మా మమ్మల్ని. అంత ఇదనమాట. మాకు ఒక చిన్న స్టాండర్డ్ కార్ ఉండేది, అందులో ఇరుక్కొని మొత్తం ఫ్యామిలీ మేము వెళ్ళటం. పిల్లల్ని చాలా బాగా చూసుకునేవారు. దీపావళి వస్తే పటాసులు టపాకాయలు కొనాలి, క్రాకర్స్ కొనాలంటే ఇక్కడ నుంచి నేను నన్ను తీసుకెళ్లేవారు అనమాట. నేను నాన్నగారు ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళేవాళ్ళం, వెళ్ళి వచ్చేటప్పుడు ట్యాక్సీలో వచ్చేవాళ్ళం. అప్పుడు వచ్చి ట్యాక్సీలో 3-4 ఎక్కాలి. నువ్వు అసలు మీరు పుట్టారో లేదో ఆ టైంలో, నేను చిన్న కుర్రాడిని, నాన్నగారు ఫ్రంట్లో కూర్చునేవారు, వెనకాల ఇద్దరు మారిస్ మైనర్ ట్యాక్సీలో ఉండేవి అప్పుడు చెన్నై మద్రాసులో. అందులో మేము 5 మంది వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని సీటు కింద అలా దోపేసి కూర్చోబెట్టి ఏ పోలీసులు పట్టుకుంటారయ్యా జాగ్రత్త మీరు టేక్ కేర్ అనేవారు అనమాట. అలాగే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. వారం వారం మమ్మల్ని హోటల్స్కి తీసుకెళ్లేవారు, చాలా బాగా చూసుకునేవారు.
1: మీరు నాన్నగారి దగ్గర పనిచేశారు చాలా సినిమాలకి, మీ దగ్గర నాన్నగారు పాడారా? పాడే అవకాశం వచ్చిందంట. అవకాశం రావడం అనేది తప్పు, పాడించే అదృష్టం
0: కలిగిందా? మంచి, ఇలా అడిగితే బాగుంది. నిజంగా మీరు ఎవరో చెప్పినట్టుగా నన్ను అడిగారు, అది నా ఒక్కడికే కుదిరిందమ్మా. రాజేశ్వరరావు గారు ఇంకెవరికి బయట మ్యూజిక్ డైరెక్టర్కి ఎవరికి పాడలేదు, అసలు కొడుకులకి ఎవరికి పాడలేదు. ఆయన మ్యూజిక్లోనే ఆయన పాడలేదు, ఏదో ఒక్క కాలం మారిందిలో ఒక్క దాంట్లోనే ఆయన పాడారని ఈ మధ్య ఎవరు పంద్యం కాస్తే మేము అది వింటే కరెక్ట్ అని చెప్పారు. కె విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి అడిగాను నేను, డైరెక్టర్ గారు ఇలాగ నాన్నగారు పాడారంటే, అవునయ్యా పాడారు కదా నాన్నగారు, ఒక చిన్న ఊరికి ట్రాక్ లాగా పాడారు, చాలా బాగుంది అదే ఉంచేసాం అది అని అన్నారనమాట. నాకు వచ్చి ఆ చిత్రం పేరు నాకు గుర్తులేదు, అది నేను తర్వాత చెప్తాను, అది ఎడిట్ చేసేసుకోండి, నేను ఇప్పుడే కనుక్కొని చెప్తాను. నేను అది ఎడిట్ చేసుకున్నాను. ఆ చిత్రంలో కోనేరు రవీంద్రనాథ్ చౌదరి గారి సినిమా. ఆ చిత్రంలో నాన్నగారితో అతను అన్నాడు, ఏమయ్యా నాన్నగారు పాడతారా అన్నారు. పాడతారా కాదు, చాలా బాగా పాడతారండి, మనకు పాడతారో లేదో అంటే అడిగి చూద్దాం అనేసి ఆయన నాన్నగారి దగ్గరికి వచ్చి, మీరు పాడితే మీ అబ్బాయికి పేరు వస్తుంది నాన్నగారు పాడతారంటే, అప్పటికే నాన్నగారు బెడ్లో ఉన్నారు. బెడ్లో ఉండి ప్రభాత రాగం, మోహన రాగానికి చిన్న దైవత్వం, సరిగా పద సా మౌనం, అదేలాగా భూపాలానికి పెద్ద రేషమం, భూపాలంలో చిన్న రేషమం వస్తుంది, ఇది పెద్ద రేషమం, దాన్ని ప్రభాత రాగం అంటారనమాట. ఆ రాగంలో ట్యూన్ చేస్తే ఆహా బాగా చేస్తారు సార్ ట్యూనింగ్, మరి మేము అప్పుడెప్పుడు పాడేవాళ్ళం, ఇప్పుడు పాడతామో లేదో అన్నారు. నాన్నగారు ట్రై చేయండి అని. అప్పుడు నాన్నగారు పాడినప్పుడు ట్రాక్లు ఎక్కువ లేవు, కంప్యూటర్ లేదు, అప్పుడు అలాగే పాడారు నాన్నగారు ఆ పాట. కానీ మీరు నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు కరెక్ట్గా గుర్తు చేశారు, నేను ఆ సాంగ్ ఇస్తాను, మీరు మన ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ వినిపిస్తే నాకు చాలా ఆనందిస్తాను నేను.
1: తప్పకుండా మాకు అది ఆ అదృష్టంగా మేము భావిస్తాం అండి. తర్వాత నాన్నగారితో మీకు అంటే మర్చిపోలేని సంఘటన అండి నాన్నగారికి సంబంధించి.
0: చాలా మంచి ఇది ఉందండి, ఇది నిజం ఎంత గొప్ప. 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఇంకొకటి చెప్తాను. ఒకరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: గారు ఫోన్ చేసి, రే నేను సింగపూర్ వెళ్తున్నాను, కొంచెం ఎయిర్పోర్ట్లో నన్ను డ్రాప్ చేసేస్తావా అన్నారు. తప్పకుండా, దానికేంటి వస్తాను అనేసి డ్రాప్ చేయడానికి ఆయన్ని తీసుకొని వెళ్ళాం. అప్పుడు ఇంకా ఎంత సెక్యూరిటీ లేదు, అప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎయిర్పోర్ట్స్ లోపలికి గేట్ వరకు వెళ్ళొచ్చు, ఆయన కిచెన్ వరకు వెళ్ళొచ్చు అనమాట. అలా ఉండేది. అప్పుడు ఇంకా ఈ గన్ మ్యాన్స్ అలాంటి ఏం లేవు. నేను వెళ్ళాను. వెళ్ళగానే బాలు గారిని ఆయన ఇలా బాయ్ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఇలా వస్తుంటే ఒక ఆయన నడిచి వస్తున్నారు, పొట్టిగా ఒక ఆయన. ఎవరంటే ఎంఎస్ విశ్వనాథన్ గారు. అప్పటికే ఆయన దగ్గర ఆటోగ్రాఫ్స్ అందరూ, ఆయనకి దండం పెట్టడం అది ఇది చేస్తుంటే ఆయన అందరికి ఇలా వస్తుంటే, రాగానే నన్ను చూసి ఇలా తలాడిచ్చారు. నేను వెంటనే వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, అన్నా నమస్కారం అని కాళ్ళకి నమస్కారం పెట్టగానే, అరే రే రే వద్దు వద్దు వద్దు, నువ్వు మా గురువు గారు అబ్బాయి ఇవి అన్నారు. అయ్యో పర్వాలేదు సార్, మీరు మాకు మాకు మీరు గురువులు కదా సార్, మీరు మాకు ఎంత ఆదర్శం మీరు అది ఇది అంటే, నీకు విషయం తెలుసా, నేను మీ నాన్నగారికి దగ్గర 40 రూపాయలకి కోరస్ పాడేవాడిని, అది కూడా వెనకాల రోలో నుంచొని పాడేవాడిని. నాకు ఎంత అదృష్టం తెలుసా, నేను మీ నాన్నగారి దగ్గర, రాజేశ్వరరావు గారి దగ్గర కోరస్ పాడాను. కానీ నాకు ఒకే ఆనందం, ఎంఎస్ విశ్వనాథన్ గారు కోరస్ పాడారా నాన్నగారి దగ్గర, చా చా చా బా బా బా బా అని నేరుగా ఇంటికి వచ్చేసాను. కారు తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు బాలు. నేను ఇంటికి వచ్చి కారు ఆపేసి, నాన్నగారు నాన్నగారు మంచంలో పడుకున్నారు, నాన్నగారు మీ విషయం తెలుసా అన్నాను. ఏంటంటే ఎంఎస్ విశ్వనాథన్ గారిని కలిసాను ఎయిర్పోర్ట్లో, ఆయన చెప్పారు ఆయన మీ దగ్గర కోరస్ పాడారంట, నిజమండి అంటే, చా చా చా చా చా అయినేంటి మన దగ్గర కోరస్ పాడు, చా చా చా తెలీదే, నా తెలీదు నా తెలీదు అన్న. అంటే చూసారా ఎంత గౌరవం చూసారా. ఇంకొకళ్ళు అయితే ఇవాళ నేను వాడు నా దగ్గర వాయించేవాడు, ఒక పెద్ద మ్యూజిక్ అనుకోండి, అతను నా దగ్గర వాయించేవాడు, అతను నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు అలా చెప్పుకుంటాం ఈ కాలంలో. నాన్నగారు ఎంఎస్ విశ్వనాథన్ గారా, చచ్చ చచ్చ అదా నా తెలీదయ్యా, నా తెలీదు నా తెలీదు అన్నారు. అదొక ఇన్సిడెంట్. తర్వాత మరొక సందర్భం చెప్పాలి మీకు, నాన్నగారితో నాకు అనుభవం ఒకటి. ఒకరోజు నాన్నగారు చాలా దిగులుగా కూర్చున్నారు. నాన్నగారు ఒంట్లో బాగాలేదా, లేదయ్యా అదేం లేదయ్యా, మీరు స్కూల్కి వెళ్ళండి, మీరు బయలుదేరండి. సరే నేను అలా బయటకు వెళ్ళిపోతూ మళ్ళీ ఇలా ఉంటారా నాన్నగారు డల్గా ఉన్నారే అనేసి మళ్ళీ వచ్చాను. ఎన్నో ఉంటే చెప్పండి నాన్నగారు. అప్పుడు అనంగరాచార్య గారని డాక్టర్ అల్వార్పై ఎక్కడ ఉండేవారు. సరే అనంగరాచార్య గారికి చెప్పమంటారా ఏంటి అంటే, లేదయ్యా నాకేం లేదన్నారు. మీకేం కావాలి చెప్పండి నేను చర్చిస్తాను అది ఇది అంటే, నాన్నగారు ఒకే మాట అన్నారు, నాకు నీలి మేఘాలలో పాట వినాలని ఉంది, నువ్వు వినిపించగలవా అని అడిగారు. అప్పటికప్పుడు నేను వెళ్ళి సుశీలమ్మ గారి దగ్గర వెళ్ళి అడిగి, నాకు ఆ పాట కావాలంటే నేను ఎలా ఇవ్వగలనండి, నా దగ్గర స్పూన్లో ఉంటాయి, మనకేం సీడీలు ఉంటాయా, అలా అప్పుడు సీడీలు లేవు కదమ్మా, సీడీలు లేవు, క్యాసెట్లు కూడా వెరీ రేర్, చాలా గొప్ప వాళ్ళ దగ్గరే ఉండేవి ఆ కాలంలో. అప్పుడు ఆవిడ నేను అడిగాను, మళ్ళీ సాయంత్రం వస్తాను మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఇస్తే నాన్నగారికి వినిపించాలి అని. ఓ మాస్టారు అడిగారా, భలే ఇందాక చెప్పచ్చు కదా బాబు అన్నారు. అవును మా నాన్నగారు అడిగారని. అప్పుడు మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి బుక్స్ అన్నీ పెట్టేసి సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళి నేను ఓ సీడీ, ఆవిడ ఒక సీడీ ఇచ్చి ఆవిడ ఎన్నిసార్లు చెప్పారంటే, బాబు జాగ్రత్త బాబు నాకు తెచ్చిస్తావు కదా మళ్ళీ నాకు అది అన్నారు. అమ్మా తెచ్చిస్తానమ్మా అది నేను ఆవిడకే చెప్పి అది తీసుకెళ్ళి నాన్నగారికి ప్లే చేస్తే, అప్పుడు నవ్వుతూ, నన్ను నువ్వు కాపాడతావా, నువ్వు నన్ను కాపాడతావయ్యా, నువ్వు నేను డల్గా ఉన్నాను అడిగావు, నాకు ఏం కావాలంటే అది తెచ్చిచ్చావు అన్నారు. అది నీళ్ళు మేఘాలలో పాట నాన్నగారిని అంత సంతోషపరిచింది ఆ పాట.
1: నాన్నగారు అంటే ఇప్పుడు సాధారణంగా అండి ఆర్టిస్టులు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది మనకంటే పైకి వచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళనేది కూడా ఇప్పుడు చాలామందికి ఉంది. నాన్నగారు బిజీ అంటే కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవాడండి?
0: అమ్మ మీకు చిన్న ఉదాహరణమా, దీనికంటే ఉంది మాయాబజార్లో మెయిన్ హిట్ సాంగ్స్ అన్ని నాన్నగారు చేసిందే, ఆయన ఏ రోజు చెప్పుకోలేదు. నాకు మాకు తెలియదమ్మా, మాకు ఈ మధ్య తెలుస్తూ వచ్చింది అనమాట. సంగీతం శ్రీనివాసరావు గారు వాళ్ళు చెప్పడమే చెప్పిన తర్వాత మాకు తెలిసింది నాన్నగారు చేసిన పాటలు. ఆయన ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకటైతే వెంటనే పేపర్లో చెప్పి ఇవన్నీ నేను పైగా రెండోసారి మళ్ళీ రీమిక్స్ చేసి పిక్చర్ రిలీజ్ చేశారు మాయాబజార్, అప్పుడు కూడా నాన్నగారి పేరు వేయలేదు. అప్పుడు మాకు కొంచెం బాధ వేసింది, నేను వెళ్ళి అడుగుదామని. రాజ నాన్నగారు కొడుకు కానీ అడగకూడదు, ఎందుకంటే నాన్నగారు అప్పుడు

0: స్పందించలేదు వాటికి. అలాంటప్పుడు ఇప్పుడు నేను మనం చేస్తే చూసారు రాజేశ్వరరావు గారికి రాజేశ్వరరావు గారు కొడుక్కి తేడా చూసారా అంటారని, మీ నాన్నగారికి అలాంటి అలవాటు లేదని. అలాగా నాన్నగారు చాలా వదిలేశారు సినిమాలు, ఎక్కువ వచ్చే సకంలో వచ్చేసేవారమ్మా ఆయన, ఎన్ని చేశారో అన్ని వదిలేశారు సినిమాలు. టబక్కని చెప్పాలంటే ఒక 5-6 చెప్తాను. నమ్మిన బంటు లాస్ట్గా వదిలేసింది, కృష్ణవేణి, రామారావు గారు తాతమ్మ కళ, చిత్రం బడారి దానవీర సూరకర్ణ, ఇలాంటి సినిమాలన్నీ ఆయన కొంచెం ఇది లేకపోయినా ఆయనకి ఏదైనా తేడా వస్తే సైలెంట్గా వచ్చేస్తారు. ఏం కూడా వాళ్ళను గొప్పతనం చూడడం, ఒకసారి నాన్నగారు చేయకుండా సకంలో వచ్చేస్తే మళ్ళీ ఒక 2-3 సినిమాల తర్వాత మళ్ళీ రాజేశ్వరరావు గారిని పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడైతే ఏమంటా, అతను వద్దండి ఆయన సకంలో వెళ్ళిపోయాడు, అతను మనకు అక్కర్లేదు అనేవారు. అలాంటి ఆ రోజులు అంత ప్యూరిటీ అండి, అప్పుడు పొల్యూషన్, అప్పుడు ఇవన్నీ అంత ప్యూరిటీ అనుకుంటాను. అదే అలాగే నాన్నగారికి చాలా సంతోషం. ఇప్పుడు చలపత్రరావు గారు నాన్నగారు గురువు గారు అని అంటారు. నాన్నగారు ఆయన కలిసి మంచి మనుషులు అన్న సినిమా చేశారు. అప్పుడు చాలామంది మీరేంటి ఆయనతో సంగీతం చేయటం, చచ్చా మీరు ఒప్పుకోకండి, ఇద్దరు మ్యూజిటర్స్ వద్దు, మీరు ఆ సినిమాకి మీరు ఒప్పుకోవద్దు అని చాలామంది మాకు. అప్పుడు కార్డులు 5 పైసలు 10 పైసలు కార్డు అది వచ్చేదాన్ని వచ్చిందనమాట. నాన్నగారు అన్నింటికి రిప్లై ఇచ్చారు, ఎందుకు చేయకూడదు, కొత్త మ్యూజిటర్స్ రావాలి. చలపత్రరావు గారితో పాటు నేను చేస్తున్నాను అనుకుంటాను, నాతో ఆయన చేస్తున్నాను అనుకోవద్దు, నేను చేస్తున్నాను అనుకుంటాను అని చాలామందిని ఆయన ఎంతోమందిని ఎంకరేజ్ చేశారు. చూడండి ఘంటసాల గారు నాన్నగారు వదిలేసిన సినిమాలు అన్ని ఘంటసాల గారు చేశారు. ఎందుకంటే అప్పుడు దర్శకులు అంత తెలివిగలవాళ్ళు. రాజేశ్వరరావు గారి దగ్గర పాడి ఉన్నాడు, ఈయన తీసే ఈయన సగంలో వెళ్ళిపోతే ఆ పాటలు మళ్ళీ వేరే ఎలా ఉండకూడదు, ఇంకెవరన్నా చేస్తే ఘంటసాల గారు చేస్తే అలా ఉంటే ఆయన ఘంటసాల గారిని పెట్టుకుంటే. కొన్ని సినిమాలకైతే నాన్నగారు సార్ మీరు ఇలా చేసి వెళ్ళిపోవడం బాగుందా అంటే, సార్ ఘంటసాల గారిని పెట్టుకోండి సార్ చాలా బాగా చేస్తారు అని నాన్నగారు చెప్పేవారంట. అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి ఆ ఈర్ష్యలు అలాంటి ఇవన్నీ ఉండేది కాదమ్మా. మెయిన్గా నాన్నగారికి అసలు అలాంటి ఎప్పుడు లేదు. ఘంటసాల గారిని ఆయన రికమెండ్ చేసేవారంట. తర్వాత ఒక నాకు ఇంకా బాగా గుర్తుంది, దసరా బుల్లోడు ఆ టైంలోనే ఏదో నాన్నగారి దగ్గరికి, జగపతి కూడా నాన్నగారే చేశారు, ఆరాధన అవన్నీ నాన్నగారే చేశారు కదా. ఆ టైంలో నాన్నగారి దగ్గరికి వస్తే, సార్ ఫోక్ సాంగ్స్ ఆ టైప్ కావాలని కథ చెప్తున్నారు, మీరు ఫోక్ సాంగ్ చేయాలంటే కేవీ మాధవన్ గారు చాలా బాగా చేస్తారు, వారిని మీరు పెట్టుకోండి, కావాలంటే నేను ఫోన్ చేసి చెప్తాను అని కేవీ మాధవన్ గారిని పేరు సజెస్ట్ చేశారంట నాన్నగారు. అది నాన్నగారు స్పెషాలిటీ.
1: ఇప్పుడు పిల్లలకి తల్లి కానీ తండ్రి గురించి, తండ్రి ఏదో ఒక గుణ ప్రభావం చూపిస్తుంది అండి, ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. అలా నాన్నగారికి సంబంధించి మీరు ఇన్స్పైర్ అయిన గుణం ఏంటి, అది మీకు ఇప్పుడు లైఫ్లో ఎలా ఉపయోగపడింది?
0: డెఫినెట్గా నాన్నగారు ఒకటే చెప్పేవారు, పెద్దల ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవద్దు, తర్వాత పెద్దలకి గౌరవించండి, డౌన్ టు ఎర్త్ అనేది ఎప్పుడు మనకు హెల్ప్ చేస్తుంది. మన అహంభావంతో ఏది మనం గెలవలేం, మంచి పేరు తెచ్చుకోలేం, మనం అనుకువగా ఎంత ఉంటామో అది మనకి హెల్ప్ చేస్తుంది అని అనేవారు పెద్దలు. మీరు సంగీతం నేర్చుకుంటున్నారు, సంగీతం చేస్తున్నారు, నేర్చుకుని ఏదో మీకు కొంచెం కొద్ది కొద్ది గొప్ప నేర్చుకొని చేస్తున్నారు. ఏ రోజు పొగిడారంటే ఓకే, మీరు తలదించుకొని 2 చేతులు ఎత్తి మొక్కండి, కానీ నేను అలా చేశాను ఇలా చేశాను అది ఇదని ఎప్పుడు చెప్పొద్దు అని అలాంటి చెప్పేవారు. మేము అదే ఫాలో అవుతానమ్మా. నేను నా వరకు చెప్పాలంటే నా తమ్ముడు కోటి కూడా, అతను చాలా వరకు ఏ రోజు ఆయన నాన్నగారి పేరు ఇప్పుడు తక్కువ చేయలే. అలాగా రాజేశ్వరరావు గారు కొడుకులుగా మేమందరం రాజేశ్వరరావు గారి పేరున బయటికి వెళ్తే కూడా మాకు భయం అదే. అంటే ఇప్పుడు వాసురావు అనేది ఇప్పుడు తెలుసమ్మా, ఒక కోటి అంటే ఇప్పుడు కోటి అని తెలుసు, అంతే. ఎవరు కోటి? రాజేశ్వరరావు గారి అబ్బాయి. వాసు ఎవరు? వాసురావు ఎవరు? రాజేశ్వరరావు గారి అబ్బాయి. అందువల్ల మనం నాన్నగారు పద్ధతుల్ని చాలా అనుసరిస్తూ నాన్నగారు చెప్పినవన్నీ ఆ ఇన్స్పిరేషన్. బట్ సంగీతంలో మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను, అది మా తమ్ముడు కూడా చెప్పాడు, మా అన్నతమ్ముడు కూడా చెప్తారు, మా నాన్నగారి సంగీతం వాసుకు వచ్చింది అంటారు. నాన్నగారి సంగీతం చాలా వరకు నా సాంగ్స్ లో చాలా
1: పాటలు వింటుంటే తెలుస్తుంది,
0: చాలా మంది చెప్తూ ఉంటారు, అది చెప్పి నేను ఆనందిస్తాను. ఇది చాలా నాకు ఈ జన్మకి ఇది చాలా సంతోషం నాకు అని నాన్నగారు లాగా చేస్తున్నావు అంటే చాలు, ఆ పేరు వస్తే చాలు నాకు అనుకున్నాను. అది నాకు ఈ మధ్య అప్పుడప్పుడు వినబడుతోంది, చాలా సంతోషపడుతున్నాను.
1: వాసురావు గారు ఈరోజు మీతో మాట్లాడడం ద్వారా ఒక తండ్రిగా రాజేశ్వరరావు గారు ఎలా ఉంటారు అనేది మా శ్రోతలకి అంటే కళ్ళకు కట్టినట్టు అని చెప్పిన అది తక్కువ అనిపిస్తుంది అనుకోండి. చాలా మంచి విషయాలు చాలా

0: ఆసక్తికరమైన విషయాలు మీ ద్వారా మేము తెలుసుకున్నాము. మరోసారి మేము అడగగానే మీరు ఇక్కడికి వచ్చి మంచి మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు మా ఆకాశవాణి తరఫున, శ్రోతలందరి తరఫున మీకు మా కృతజ్ఞతలండి.
1: చాలా సంతోషము, నా అదృష్టంగా భావిస్తున్నాను.
2: శ్రోతలు, ఇంతవరకు నాన్నకు నమస్కారం శీర్షికన సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారి కుమారుడు సాలూరు వాసురావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్డు నుండి వ్రాస్తున్న శ్రోతలు బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వన్నమ్మ, పెద్ద హనుమంతప్ప, మోరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్. వీరందరి కోసం వందే మాతరం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాతి పాట రైతు కుటుంబం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినండి. ఈ పాటను కోరుతున్న శ్రోత తెలంగాణ భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్. ఈ పాటకు సంగీతం టి చలపతిరావు.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భారతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోధ్, అజయ్ లోధ్, ఆదిత్య లోధ్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోధ్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న పాట ఖైదీ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమలో పావని కళ్యాణ్. ఈ చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షితారెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రంలో టిప్పు స్వర్ణలత పాడిన పాట.

ఇదే పాటను పూలకుంట అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి కూడా మరికొంతమంది శ్రోతలు కోరారు. ఓబుళమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఓబుళమ్మ, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మీ, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ వీరందరూ కూడా ఈ పాటను కోరారు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి, రామచిలుక చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం అందించిన వారు సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమారి, భారతి.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: FM News Headlines.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దేశం గర్వపడేలా చేసిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలవడం బ్యాడ్మింటన్లో కీలక మైలురాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. వెడ్డింగ్ డెస్టినేషన్లకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైన ప్రాంతమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జైపూర్లో నిర్వహించిన వెడ్డింగ్ టూరిజం కాన్క్లేవ్లో వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో వెడ్డింగ్ టూరిజం విస్తరణకు ఉన్న అనుకూలతలు రాయితీల్లో ఈ సందర్భంగా మంత్రి వివరించారు. జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కోరింది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంపై పార్లమెంట్లో చర్చ జరగాలని, కట్టడికి చట్టం కూడా తేవాలని కేంద్రాన్ని కోరినట్టు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లవ్ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మ్యూల్ అకౌంట్లు, షెల్ కంపెనీలు, ఆన్లైన్ సైబర్ మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఫిఫా ప్రపంచకప్ 2026ను స్పెయిన్ సొంతం చేసుకుంది. న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియం వేదిక గత రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై 1-0 గెలుపొంది, ఈ ఘన సాధించింది. రాష్ట్రంలో ఈరోజు మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:09 దాటి 22 సెకండ్లకు వస్తుంది. మనం ఎంటర్పేయం హరవిల్లోకి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగేస్తాను. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, మన మ్యాథ్స్లో నెంబర్స్కి చాలా వాల్యూ ఉంటుంది కదా, అంటే 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, అలా పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక నెంబర్ సిస్టంలో నెంబర్ వాల్యూ పెంచాలని చూస్తే అక్షరాల సంఖ్య తగ్గుతుంది. అది ఏ నెంబర్ సిస్టంలో, నాకైతే మెసేజ్ చేసేయండి. మీరు మెసేజ్ చేయాలంటే తెలుసు కదా మన నెంబర్, 08662438114కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే నువ్వు నేను ప్రేమించి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక నరేష్ అయ్యర్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా వేటూరి సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 11 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మన మ్యాథ్స్ నెంబర్స్కి చాలా వాల్యూ ఉంటుంది. 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, అలా పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక నెంబర్ సిస్టంలో నెంబర్ వాల్యూ పెంచాలని చూస్తే అక్షరాల సంఖ్య అనేది తగ్గిపోతుంది అనమాట. అది ఏ నెంబర్ సిస్టంలో ఏంటి అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. వెల్కమ్ టు హర్విల్లు అంటూ జీ

ఇంకా ఎవరెవరు మెసేజ్ చేశారు అంటే జి చంద్రశేఖర్ కొల్లపూర్ నుంచి అయితే మెసేజ్ చేశారు, వెల్కమ్ టు హర్వీలో అని. ఇంకా పెడని జోగనంద కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారంటూ వెల్కమ్ టు హర్వీలో అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ పంపించారనమాట. కొనగండ రమణారావు బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే థ్యాంక్ యూ అండి. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సౌజ్ఞ గారు హర్విల్లో నా ఆన్సర్ అంటూ కాదండి రాంగ్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ మార్నింగ్ సౌజ్ఞ అంటూ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అనమాట. మరి చాలా కొంతమంది పంపించారు, ఇంకా ఎవరు పంపిస్తారు చూద్దాం. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 3 సెకండ్లు కావాల్సింది. ఆన్సర్ రివీల్ చేసే ముందు ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మన మ్యాథ్స్లో నెంబర్స్కి చాలా వాల్యూ ఉంటుంది, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, అలా పెరుగుతూ ఉంటుంది. కానీ నెంబర్ సిస్టంలో నెంబర్ వాల్యూ పెంచాలి.

అని చూస్తే అక్షరాల సంఖ్య తగ్గుతుంది. అది ఏ నెంబర్ సిస్టంలో అని అడిగాను కదా, ఆన్సర్ ఏంటి అంటే రోమన్ న్యూమరల్స్లో అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 అనుకోండి, 8ని ఎలా రాస్తాం, VIII గా రాస్తాం కదా, అంటే 4 అక్షరాలు ఉంటాయి. 9IX అని రాస్తాం కదా, అందులో 2A ఉంటాయన్నమాట. వాల్యూ పెరుగుద్ది కానీ అక్షరాల సంఖ్య అనేది తగ్గుతుంది అనమాట రోమన్ నెంబర్స్లో, అదనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ఒక పెద్ద ఖాళీ డ్రమ్ ఉందనుకుందాం, అందులో

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.8. నేను మీ అజయ్ సజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 2 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక పెద్ద ఖాళీ డ్రమ్ ఉందనుకుందాం, అందులో మనం ఏదైనా వస్తువులు వేస్తే జనరల్ గా దాని బరువు పెరుగుతుంది, కానీ లాజిక్ ప్రకారం అందులో కొన్నిటిని పెంచుకుంటూ పోతే ఆ డ్రమ్ బరువు రోజు రోజుకి

తగ్గిపోతూ ఉంటుంది. ఏంటా వింత అని అడిగాను. చాలా మంది మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ అంటూ ఆత్కూర్ నుంచి ఆశిష్ గారు మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి రోమన్స్ అంకిల్ అని పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. దూది అని పంపించారు, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. దూది కాదండి, గాలి లేదా నీళ్లు. గాలిని ఎలా నింపుతామండి, కుదరదు కదా. నీళ్లు పెడితే బరువు ఇంకా పెరుగుతుంది కదా. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ప్రశ్న సరిగా వినలేకపోయాను, దయచేసి ఇంకోసారి వినిపించగలరు అని మెసేజ్ చేశారు. ఖచ్చితంగా చెప్తానండి రమణారావు గారు. ఇంకా పెడన జోగరేంద్ర కాలనీ అప్పలరాజు గారు ఐస్ వేస్తే అంటూ పంపించారు. వేసే పదార్థం దాని బరువు కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న పాత పదార్థాన్ని బయటకు పంపితే బాబోయ్ కాదండి. అవి భాస్కర్ పెడన్ నుంచి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే హోల్స్ అనమాట, రంధ్రాలు. డ్రమ్కి హోల్స్ పెట్టే కొద్దీ అందులో ఉన్న మెటీరియల్ అంతా పోయి బరువు అనేది తగ్గిపోతుంది కదా, అది మాట లాజిక్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:50 కావస్తుంది. సో ఈనాటి హర్బిల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను, అలాగే ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై మంత్రి అనిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 1వ తేదీ భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమ మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు సమావేశమవుతున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడరు వద్ద సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బొలాగ్నోలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. 1909లో కార్ల్ ఫెడర్నాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 29వ తేదీన కన్నుమూశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలో డ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు

0: Jyoti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్వింటర్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ ఆర్జే తేజు మరిక. మనమైతే సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు కూడా వివిధ రకాల ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో మాట్లాడుతూ మంచి మంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటాను. మరిక, ఫస్ట్ అయితే సినిమా కబుర్లో ఏ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం అంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ మూవీ గురించి అనమాట. సో ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్పిరిట్ మూవీ అయితే మాత్రం 2027 మార్చ్ 5 అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న న్యూస్ ఏంటంటే, ఈ మూవీ అంట చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ట్విస్ట్ తో కూడినట్టుగా ఉంటుందంట. అండ్ మెయిన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని మాత్రం తెలుస్తోంది వార్తలు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక కేసును ఛేదించే క్రమంలో ఒక హీరో అండ్ విలన్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మాత్రం ఇంటర్వెల్ ముందు వరకు కూడా చూపిస్తారు, ఇక ఇంటర్వెల్ తర్వాత కూడా రివీల్ చేస్తారు అనేది మాత్రం స్టోరీ లైన్ కొంచెం అలా బయటకు లీక్ అయిపోయింది. మొత్తానికి ఇది ఎంతవరకు నిజం అండ్ నిజం

0: కానీ సినిమా ఇలానే ఉండిపోతుంది అనేది మాత్రం తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్ట్ అనమాట. సో ఈ మాటలు అయితే చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ స్పిరిట్ సినిమా అనేది మాత్రం. సో దానికంటే ముందు మరిన్ని అప్డేట్స్ ఇంకా మరి తెలుసుకునే ముందు మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వర్షం నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ టైం ఎగ్జాక్ట్లీ 11:14 దాటి అలా సెకండ్స్ పరుగులు తీస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత సాంగ్ ప్లే చేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రే నందు, వెళ్ళొక పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: వెళ్ళకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు, అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: भारती FM 101.3।
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

విండో చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో 11:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇందాక మీరు విన్న సాంగ్ 35, ఇది చిన్న కథ కాదు. సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాము. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కేవలం 2 సినిమాలకు మాత్రమే జాతీయ ఉత్తమ బాలల చిత్ర పురస్కారాన్ని దక్కించుకున్నాయి, తెలుసా? అయితే అది ఏవే మూవీస్ తెలుసు, అంటే ఏ మూవీస్ కి జాతీయ అవార్డు వచ్చింది అంటే 1996 లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బాల రామాయణం సినిమాకి అప్పట్లో ఒక తెలుగు ఫస్ట్ తెలుగు సినిమాగా ఘనత దక్కించుకుందనమాట ఉత్తమ బాలల చిత్ర పురస్కారం. అది కూడా జాతీయ అవార్డు అనమాట. సో ఇక 1996 తర్వాత మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత 2024లో వచ్చిన ఈ 35 చిన్న కథ కాదు ఈ మూవీకి గాను, సో రీసెంట్గా అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్లో దీనికి కూడా అవార్డు వచ్చింది. సో ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు దక్కించుకోవడం జరిగిందనమాట. సూపర్ కదా. సో 1996 తర్వాత మళ్ళీ 2024 మళ్ళీ ఇంకా ఇలాంటి అవార్డ్స్ పిల్లలకి సంబంధించిన మూవీస్కి మళ్ళీ ఇంకా రావాలని మనం కూడా కోరుకుందాం. ఎనీహౌ, మరిన్ని మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం మంగారాజు సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వీటే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి రామ్ పోతనేని నటించిన హీరోయిన్ తమన్నా, మరి ఎందుకంటే ప్రేమ అంట సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 11:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు, ఇక సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక ప్రెసెంట్ అయితే రామ్ చాలా బిజీ బిజీగా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. సో రాపో 23 స్వయంగా ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయనే హీరోగా నటిస్తున్నారు కదా. అయితే తనకు రాబోయే

ఈ సినిమాలో ఒక సినిమా గురించి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా హీరోకి ధీటుగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్కి బాలీవుడ్ యాక్టర్ జాకీ స్ట్రాఫ్ అయితే బాగుంటుంది అని మాత్రం ఆలోచించేసి వెంటనే ఆయన సంప్రదించడం కూడా జరిగింది అని కూడా తెలుస్తోంది. మరి చూడాలి, గతంలో జాకీ స్ట్రాఫ్ గారు అస్త్రం సినిమా, శక్తి, పంజా, సాహో ఇలాంటి మూవీస్లో కనిపించారు మనకి. సో ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. సో రామ్ పొత్తినేని డైరెక్టర్గా పరిచయం అవుతూ తన ఓన్ ప్రాజెక్ట్ అనమాట. మరి ఇందులో హీరోకి రామ్కి కరెక్ట్గా ధీటుగా ఉండే ఒక విలన్ క్యారెక్టర్ జాకీ స్ట్రాఫ్ గారు ప్లే చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. మరి చూద్దాం ఎంతవరకు కరెక్ట్, ఎలా ఉండబోతుంది మూవీ. కొన్ని ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. సో మీ అందరి కోసం శక్తి ఫిల్మ్ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను వింటూ. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
3: వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమునం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.
4: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: भारती FM 101.3।
1: చూస్తున్నారు వివిధ భారతి 101.3. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో కదా. మరి నెక్స్ట్ అయితే ప్రభాస్ గారు నటిస్తున్న మూవీస్ గురించి అందరికి ఈగర్ గా బాగా వెయిట్ చేస్తున్నాము. సో వరుసగా చాలా మూవీస్ అయితే లైన్ లో ఉన్నాయి కదా. మెయిన్ గా స్పిరిట్ సినిమా గురించి ఇందాక ఒక అప్డేట్ తెలుసుకున్నాము, తర్వాత ఫౌజీ మూవీ, తర్వాత కల్కి 2 ఎప్పుడు వస్తుందో సో దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ మూడిట్లో అయితే మాత్రం ఫస్ట్ మనకి ఫౌజీ అయితే మన ముందుకు రాబోతుందని మాత్రం తెలుస్తుంది. సో మనకి సీతారామం లాంటి క్లాస్ మూవీని అందించిన డైరెక్టర్ హను రాఘవపూడి ప్రెజెంట్ అయితే ఒక రేంజ్ లో ఒక మాస్ రోల్ లో మనల్ని చూపించబోతున్నారు ప్రభాస్ గారిని మనకి. సో ఆల్రెడీ మీరు రిలీజ్ అయిన పోస్టర్ చూసే ఉంటారు కదా, గన్ చేతిలో పట్టుకొని బ్యాటిల్ ఫీల్డ్ లో రక్తంతో తడిసిపోయి ఉండడం, జంధ్యంతో కనిపించడం. సో ప్రభాస్ లుక్ అయితే మాత్రం నిజంగా జనాలందరిలో క్యూరియాసిటీని పెంచేసిందని చెప్పాలి. ఈ మూవీ మీద ఒక్క పోస్టర్తో అలా మూవీ మీద భారీ అంచనాలు అయితే వచ్చేసాయి. అండ్ మొత్తానికి ఈ సినిమాని మాత్రం ఈ సంవత్సరం December 3rd రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించేశారు కూడా. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు, విశాల్ మ్యూజిక్ అందిస్తున్నారనమాట, అలాగే ఇమాన్వి ఇందులో హీరోయిన్. మరి చూద్దాం ఎలా ఉండబోతోంది ఫౌజీ సినిమా అనేది మాత్రం. చూడాలి తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మీకోసం అయితే సీతారామం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జాగృతి శర్మ.

0: while the Nifty dropped 147 points. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో
2: 12:09 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి బ్యూటిఫుల్ సాంగ్ జయమన్న జిల్లా సినిమా నుంచి వినేశారు కదా. అండ్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఒక బ్యూటిఫుల్ విశేషాలు, అంటే చాలా తక్కువ టైంలో మనం విజిట్ చేయగలిగే ప్లేసెస్ అనమాట. అన్ని దేశాలు తిరిగేయాలి అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏ దేశానికన్నా వెళ్తే చాలా తక్కువ టైంలో ఆ దేశం మొత్తం చుట్టేస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. సో అలాంటి ప్లేసెస్ అనమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వాటికన్ సిటీ. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అండ్ విస్తీర్ణంలోనే కాదు పాపులేషన్లో కూడా చిన్న దేశం అనమాట. ఈ వాటికన్ సిటీ చూడడానికి వెళ్తే కనుక కేవలం 24 అవర్స్లో దేశం మొత్తం చూసేయచ్చు తెలుసా. సో అంత చిన్న కంట్రీ అనమాట. అండ్ ఈ దేశం ఇటలీ రాజధాని రోమ్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే మాత్రం సెయింట్ పీటర్స్ బెసలికా అని, సెయింట్ పీటర్స్ స్క్వేర్ అని, వాటికన్ మ్యూజియమ్స్ అని, ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయన్నమాట. సో టోటల్ కంట్రీనే ఒక్క రోజులో తిరిగేసేయచ్చు. సూపర్ కదా, అసలు వింటుంటే ఎంత బాగుందో. ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి ఎలా అయితే అన్ని ప్లేసెస్ చూస్తారో సేమ్ మన వాళ్ళు కూడా అలానే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా వరల్డ్ టూర్ వేయాలి అని చెప్పేసి. సో అలా వేసినప్పుడు మాత్రం చాలా లిమిటెడ్ టైంలోనే మీకు అన్ని తిరిగేసి చూడాలి అనుకున్నప్పుడు ఇలాంటి కంట్రీస్ని విజిట్ చేసేయచ్చు. అండ్ మరిన్ని కంట్రీస్ తక్కువ టైంలోనే ఎక్స్ప్లోర్ చేసే కంట్రీస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు

0: మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: Bharati FM 101.3.
1: पीएम जय अब गरीबों की जय बन गई है।

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. టైం ఎగ్జాక్ట్లీ 12:23 అయిపోయిందనమాట. అయితే మనమైతే ప్రపంచంలోనే చిన్న చిన్న దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక నెక్స్ట్ ప్లేస్ అయితే మొనాకో, సెకండ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. పేరుకు చిన్న దేశమే అయినా కానీ దీని వైభవం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడికి. అండ్ ఈ దేశాన్ని కూడా 24 అవర్స్లో అలా సందర్శించేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే థర్డ్ స్మాలెస్ట్ కంట్రీ నౌరు. ఇదేంటంటే ఒక చిన్న ఐలాండ్ అనమాట. పసిఫిక్ ఓషన్లోనే ఉంటుంది ఇది. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సహజ సౌందర్యంతో ఉంటుంది. అండ్ ఈ ఐలాండ్ని మొత్తం కూడా 5 to 6 అవర్స్లో బై వాక్ లేదా సైకిల్ మీద తిరిగేసేయచ్చు తెలుసా. సో ఇది ఒక కంట్రీ, ఒక కంట్రీని మనం 5-6 గంటల్లో చూసేయచ్చు అంటే ఎంత బాగుందో వినడానికి. అండ్ ఇంకా స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న ఒక చిన్న అందమైన దేశం లిస్టెన్స్టైన్ అని చెప్పేసి ఒక దేశం ఉందన్నమాట. మరి ఈ దేశం కూడా ఏంటంటే టూరిస్టులకి బాగా నచ్చే దేశం, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ దేశం ఏంటంటే దాని సహజ సౌందర్యం, చారిత్రక భవనాలు, సంస్కృతికి చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా తక్కువ

టైంలోనే మొత్తం దేశాన్ని సందర్శించేయచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వరల్డ్లోనే ఫిఫ్త్ స్మాలెస్ట్ కంట్రీ అనమాట శాన్ మారినో. మరి ఇది ఏంటంటే ఇటలీ చుట్టూ ఉంటుందన్నమాట ఇది శాన్ మారినో. మరి ఈ దేశంలో మెయిన్గా పాత కోటలు చూడొచ్చు, చరిత్రకి సంబంధించినవి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది కూడా చాలా తక్కువ ప్లేస్లోనే అంటే తక్కువ టైంలోనే సందర్శించేసేయచ్చు అనమాట, కొన్ని గంటల్లోనే చూసేయచ్చు. సో ఇవన్నమాట వరల్డ్లోనే స్మాలెస్ట్ కంట్రీస్ అండ్ చాలా తక్కువ గంటల్లో దేశం మొత్తం చూసే ప్లేసెస్, అది విషయం. అండ్ ఇక మరిన్ని విషయాలు అప్డేట్స్ 12:30కి మనం న్యూస్ అయితే వింటాము, న్యూస్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైనా తిరిగి ఎన్నికైనా సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను 12:00 వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ మాత్ర కా కళ్యాణ్ హోతా హై సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక సిద్ధియాం ప్రాప్త కీ హై ఔర్ దేశ్వాసీ గర్వ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: పిచ్లే దినో రాజస్థాన్ మే బహుత్ బడీ ఆయిల్ రిఫైనరీ దేశ్ కో సమర్పిత్ కీ గయీ, ఏక్ సెమీకండక్టర్ ప్లాంట్ దేశ్ కో సమర్పిత్ కియా గయా, గ్రీన్ హైడ్రోజన్ సే చల్నే వాలీ ట్రైన్ ఔర్ విశ్వ మే బహుత్ కమ్ దేశ్ ఐసే హై కి జిన్ కే పాస్ యే సువిధా హై, లేకిన్ భారత్ నే జో హైడ్రోజన్ ట్రైన్ దేశ్వాసియో కో సమర్పిత్ కీ హై వో సబ్సే తాకత్వర్ ఇంజిన్ వాలీ హై.
0: మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈరోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్ట్రపతి రొమేనియా చేరుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటన

0: ఇందులో భాగంగా ఈరోజు మోల్దవ అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం

0: Bharti FM 101.3.
1: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం మనం బ్రహ్మోత్సవం సినిమా నుంచి. అండ్ ఇక 12:46 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. ఇండియాలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, టికెట్ కన్ఫర్మ్ కూడా అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మనం ఒక్కొక్కసారి ఆ జర్నీ చేయలేకపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకి వచ్చే వెంటనే ఐడియా ఏంటంటే, సరే మనం ఎలాగో జర్నీ చేయలేకపోతున్నాం, ఆ టికెట్ ఎందుకు వేస్ట్ చేయడం, ఇంకెవరికైనా ఇచ్చేస్తే మన బదులు వాళ్ళు ట్రావెల్ చేసుకుంటారు కదా అని అనుకుంటాం కదా. కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? మన టికెట్ మీద ఇంకొకరు ట్రావెల్ చేయొచ్చా? ఒకవేళ ట్రావెల్ చేస్తే ఏం జరుగుతుంది? రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయి? సో ఇవి కూడా ఖచ్చితంగా అందరం తెలుసుకొని తీరాల్సిందే అనమాట. సో ఒకప్పటిలాగా లేదనమాట, ప్రతిదీ ఇప్పుడు ట్రైన్ జర్నీ సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా అందరూ పాటించి తీరాల్సిందే. సో అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉంటేనే బెటర్ అనమాట. సో దీని గురించి మనం తెలుసుకుందాం. మనం బుక్ చేసుకున్న టికెట్ మన పేరు మీద ఉన్న టికెట్తో వేరే ఎవరైనా ట్రావెల్ చేయొచ్చా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ భద్రా సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. భద్రా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:52 దాటి 39 seconds అవుతుంది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు, ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. సో మనం బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ ఒకవేళ మనం ఆ టైంకి జర్నీ చేయలేకపోతే ఆ టికెట్ వేస్ట్ చేయడం ఎందుకు, ఎవరికైనా ఇచ్చేద్దాం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ అది అలా వర్కౌట్ అవ్వదు. సో ఒకప్పుడు ఏమన్నా ఇలా ఒకరు బుక్ చేసుకున్న టికెట్స్ తో వేరొకరు ట్రావెల్ చేస్తుంటారేమో, కానీ ప్రెజెంట్ మాత్రం ఇలాంటి ఫెసిలిటీ అయితే లేదన్నమాట. సో రైల్వేస్ కి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి, అవి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. సో టికెట్ మీద ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రయాణించాలి. టీసీ వచ్చి చెక్ చేస్తారు కదా, సో ఆయనకి ముందుగానే తెలిసిపోతుంది కదా. పలానా ట్రావెలర్ ఏజ్తో సహా ఒక్కొక్కసారి అందరినీ ఎంక్వైరీ చేస్తారు, మీ పేరేంటి, ఏజ్ ఎంత అనేది కూడా అడుగుతారు కదా. సపోజ్ ఒకరి టికెట్తో ఇంకొకరు కనుక ట్రావెల్ చేస్తే టికెట్ లేని వ్యక్తిగానే పరిగణిస్తారు వాళ్ళని. సో రైల్వే చట్టం ప్రకారం వేరొకరి టికెట్ మీద ట్రావెల్ చేస్తే ఫైన్ విధిస్తారు, అండ్ కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధిస్తారు. అంతటి కఠినమైన నిబంధనలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ టికెట్ని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే బదిలీ చేయించుకోవచ్చు తెలుసా. ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. మీ ఫ్రెండ్స్ ఆర్ బయట ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కుదరదు, కానీ ఓన్లీ మీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, అంటే మీ వైఫ్, మీ పిల్లలు, మీ సిబ్లింగ్స్, లేకపోతే మీ పేరెంట్స్, ఇలా మీ రక్త సంబంధీకులకు మాత్రమే మీరు బుక్ చేసుకున్న టికెట్ని మీరు దాన్ని మార్చచ్చు అనమాట. ఎలా అంటే, ఒకవేళ మీరు బుక్ చేసుకున్న టికెట్ని మీ ఫ్యామిలీలోనే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే, ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఒక 24 hours ముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని సంప్రదించాలి. అక్కడ వాళ్ళకి మీరు బుక్ చేసుకున్న టికెట్ని చూపించాలి. అట్ ద సేమ్ టైం మీ ఐడి కార్డు, అంటే గుర్తింపు కార్డు ఉంటుంది కదా, సో అదొకటి. అండ్ అలాగే మీరు

ఎవరి పేరు మీదకైతే మార్చాలనుకుంటున్నారో, మీ చెల్లి ఆర్ అక్క, మీ పిల్లలు, మీ వైఫ్, మీ పేరెంట్స్, ఇలా మీ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, వాళ్ళు మీకు మీ సొంత వాళ్లే అని ఉద్దేశం అని ప్రూఫ్ కోసం ఒక కార్డు కూడా, గుర్తింపు కార్డు కూడా చూపించాలన్నమాట. సో ఆ టికెట్ని కూడా, ఆ కార్డ్ని కూడా చూపిస్తే దెన్ ఆ టికెట్ని వాళ్ళ పేరు మీదకి మార్చే ఛాన్స్ ఉంది. అది కూడా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 24 అవర్స్ ముందు. సో ఈ ఒక్క ఫెసిలిటీ మాత్రమే ఉంది మార్చాలి అంటే. ఇంకా లేదు అంటే మనం టికెట్ క్యాన్సిల్ చేసుకోవడమే, లేదు మనం ఈ జర్నీని రీషెడ్యూల్ చేసుకోవాలి, సో ఈరోజు నేను అనుకోకుండా ట్రావెల్ చేయలేకపోతున్నాను, టికెట్ బుక్ చేసుకున్నది, సో ఇదే టికెట్ మీద నేను నెక్స్ట్ ఇంకొక రోజున ట్రావెల్ చేస్తాను అని అనుకున్నప్పుడు, దీనికి సంబంధించి కూడా మీరు రైల్వే అధికారులను సంప్రదించి మీ జర్నీని రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. సో అదొక అవకాశం కూడా ఉందన్నమాట. అంతేగాని ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ ఇంకెవరైనా దూరపు బంధువులు కానీ ఎవరు కూడా మీ టికెట్ మీద ట్రావెల్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు, అది విషయం. సో ఇంకా ఇలాంటివి కనుక చేస్తే ఒకవేళ ఎవరు పట్టించుకోరలేదు, తెలియదు కదా అని అనుకుంటే మాత్రం రాంగ్. సో ఇప్పుడు అలా నార్మల్గా అయితే లేదనమాట. సో చాలా బాగా చెక్ చేస్తున్నారు కాబట్టి రైల్వే శాఖ వారు కఠిన చర్యలు కూడా తీసుకుంటారు ఎవరైనా దొరికితే, అది మ్యాటర్. ఇంకా ఇది ఇవాల్టి మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో మీ అందరి కోసం ప్రేమలేఖ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రజెంట్. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని హోంమంత్రి వంగలపూడి అంతా తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపత్ర ఆహార తయారీ కేంద్రాన్ని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహార నాణ్యతను పరిశీలించి అధికారులు అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి యనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సన్మానించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. మనగానపల్లిలోని బీసీ బాలికల హాస్టల్ను మంత్రి సందర్శించారు. కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో విద్యా విధానాలు అమలవుతున్నాయని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతపురం జిల్లాలోని హంజరీ నీవా ప్రాజెక్టు కాలువ చెరువులను రాప్తాడు శాసనసభ్యులు, పెరటాల సునీత, మడకతిరి శాసనసభ్యులు ఎంఎస్ రాజు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నిల్వలు, కాలువ పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పెరటాల సునీత మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అభివృద్ది, సాగునీటి ప్రాజెక్టుల అమలుపై దృష్టి సారిస్తోందని తెలిపారు. అడ్వాన్స్డ్ చిప్ డిజైనింగ్ కోసం భారతీయ చిప్ తయారీ సంస్థలకు సెమికాన్ 2.0 కింద ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల భారీ స్థాయి పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని భావిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎంఎస్ కృష్ణన్ తెలిపారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతా.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్తీగా ఉందాం.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రుద్రమదేవి ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వింటర్ సోనారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1 గంట దాటి 9 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు ఇక ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఈ రోజు ధీరాలో ఒక గొప్ప జానపద నృత్య కళాకారిణి గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆవిడ పేరు విదాబాయి బౌమంగ్ నారాయణ గోయింకర్. సో ఈవిడ మహారాష్ట్ర జానపద కళా ప్రపంచంలో ఒక గొప్ప కళాకారిణిగా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మరి ఆవిడ గురించి కొన్ని విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. 1935లో జూలై 1న మహారాష్ట్రలోని పంధర్పూర్లో జన్మించారు విదాబాయి గారు. అయితే ఆమెకు చిన్నతనం నుంచే కళల వాతావరణంలో పెరగడం వల్ల ఏంటంటే ఆమె ఫ్యామిలీకి తరతరాలుగా జానపద కళలతో అనుబంధం కూడా ఉంది. ఆవిడ తాతగారు తర్వాత వాళ్ళ తండ్రి గారు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అంటే వీళ్ళు మెయిన్గా తమాషా

కళలో ఎక్స్పర్ట్స్ అన్నమాట. తమాషా అంటే అర్థం మహారాష్ట్రలోని ఒక ట్రెడిషనల్ ఫోక్ డాన్స్. మరి ఆ విధంగా తమాషా, లవ్ని, గవ్లాన్ అనే ఈ జానపద కళారూపాలను విఠాబాయి గారు కూడా వాళ్ళ తరతరాలుగా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కూడా మొత్తం మా ఫ్యామిలీ అలా కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈవిడ కూడా అవే కళలను నేర్చుకున్నారు. ఇక చాలా ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉండేవారు అనమాట వేదికపై చిన్నతనం నుంచి కూడా. సో అలా ఆమె లైఫ్లో ఎన్నో రకాల అప్స్ అండ్ డౌన్స్ కూడా చూశారు. అంటే లైఫ్ అలా సాఫీగా హ్యాపీగా ఏం సాగిపోలేదు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే ఈ తమాషా ఫోక్ డాన్స్ కానివ్వండి, లవ్ని కళ్ళను కానివ్వండి, వీటిని మాత్రం విడిచిపెట్టకుండా వాటి అభివృద్ధికి కూడా ఎంతగానో కృషి చేశారు. మరి మెయిన్గా గ్రామీణ మహారాష్ట్ర జానపద కళలకు ఆమె చేసిన సేవ కారణంగా ఆమెను ఎంప్రెస్ ఆఫ్ తమాషాగా పిలుస్తారు తెలుసా. సో ఎంప్రెస్ ఆఫ్ తమాషాగా పిలుస్తారు విఠాబాయి బౌమంగ్ నారాయణ గోయంకర్ గారిని. ఇంకా ఆవిడ పేరు అలా చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పచ్చు. ఇంకా ఆవిడ చేసిన సేవల గురించి, మెయిన్గా ఆమెకు కళల పట్ల ఎంత అంకిత భావంతో ఉండేవారో దీన్ని తెలియజేసేవి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఒక సంఘటన కూడా చెప్తాను. అది కూడా మాట్లాడుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

1:15 PM క్లాక్ లో టైం. నేను మీ ఆర్జే తేజు, ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అండ్ బాహుబలి సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా. మీకు గుర్తుంటే ఈ బాహుబలి సినిమాలో దేవసేన శత్రువులతో పోరాడే టైంలో ధరించే శారీస్ ఎలాంటి శారీస్ ధరిస్తుంది అంటే, ఎలాంటి స్టైల్లో తను డ్రేప్ చేస్తుంది అంటే, ధోతి స్టైల్లో చీరని ధరించడం మనం చూసే ఉంటాము ఈ సినిమాలో, బాహుబలిలో. సో వీరనారులు అందరూ కూడా, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా రాణి రుద్రమదేవి, వీళ్ళందరూ కూడా చాలామంది మనకి చరిత్రలో చూసుకుంటే యుద్ధాల్లో పాల్గొనేవారు కదా. సో వాళ్ళు ధోతి స్టైల్లో చీరని ధరించి గుర్రపు స్వారీ చేయడం కానివ్వండి, యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి ఎంతో మందిని చంపడం కానీ ఇలాంటివి చేశారు. సో అది చాలా కంఫర్టబుల్గా ఉండే స్టైల్ అనమాట. దాన్ని మహారాష్ట్రలో అదొక ట్రెడిషనల్ శారీగా మాట్లాడతారు, నవారి శారీ అని చెప్పి పిలుస్తారు. సో ఈ నవారి శారీ అనేది మహారాష్ట్రియన్ ట్రెడిషనల్ శారీగా మాట్లాడచ్చు. సో మెయిన్గా అది ధరించి, అలాంటి ధోతి స్టైల్ శారీస్ని ధరించి వితాభాయ్ గారు కూడా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. తమాషా, ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఆర్ట్ ఫోక్ డాన్స్ పేర్లు చెప్పాను కదా, తమాషా, లవ్ని, గవ్లన్ అనే ఒక జానపద కళారూపాలను స్టేజ్ మీద ప్రదర్శించేటప్పుడు ఈ నవారి శారీ ధోతి స్టైల్లో ధరించి వితాభాయ్ గారు కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. నిజంగా ఆ శారీ కూడా తరతరాలుగా అలా వస్తోంది, చాలా మందికి ఇప్పుడు ఒక అది ట్రెడిషనల్ వేర్ అనమాట. మెయిన్గా మహారాష్ట్ర వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంకా వితాబాయి గారి గురించి కొన్ని చెప్పాలి అంటే విశేషాలు, ఆవిడకి కళల పట్ల ఎంత అంకిత భావం ఉండేది అంటే, ఆమె ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉండేవారంట. ఈవెన్ 9th month కూడా, డెలివరీ డేట్ టైంలో కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అని ఆమె లైఫ్ హిస్టరీ కనుక చదివితే తెలుస్తుందండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఆమె ఎంత డెడికేటెడ్గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. సో 2002 జనవరి 15 వితాబాయి గారు మరణించారు. అయినప్పటికీ మహారాష్ట్ర జానపద కళా చరిత్రలో ఆమె ఒక ప్రతిభావంతమైన, ధైర్యవంతమైన, అంకిత భావం కలిగిన కళాకారిణిగా గుర్తుండిపోయారు. ఇక ఆమె జీవితం కళాకారుల పట్టుదలకు, మహిళల ధైర్యానికి, భారతీయ జానపద కళల గొప్పతనానికి ఒక ఇన్స్పిరేషన్గా చెప్పచ్చు. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఒక ఫిల్మ్ కూడా రాబోతోందన్నమాట. ప్రజెంట్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో వితాబాయి గారి బయోపిక్ని ఈతా అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మంత్, మేబీ August 24 అనుకుంటా, సో ఆ టైంలో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ సినిమా కనుక చూస్తే ఆవిడ జీవిత చరిత్ర క్లియర్గా, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నిజంగా చాలా కష్టపడి ఆమె నేర్చుకున్న ఆ కళలని ఇంకా ముందు తరాల వాళ్ళకి అందించే ప్రయత్నం చేశారనమాట. సో అంత గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాము. ఇక నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, తర్వాత న్యూస్ అయితే వచ్చేస్తాయి ప్రాంతీయ వార్తలు 1:20 నిమిషాలకు. వింటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు: ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రుతుపవనాలు వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేలు చేస్తాయో అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు ప్రపంచ వేదికపై గౌరవం, గుర్తింపు పెరుగుతోందని పేర్కొన్నారు. దేశ యువత అపారమైన సామర్థ్యం వికసిత భారత నిర్మాణానికి ప్రధాన బలంగా నిలుస్తోందని అన్నారు. ప్రజా ప్రయోజనాలే సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తూ,
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హి ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో, పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త కీ హై, చాహే రాష్ట్రీయ హో, అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష్ భీ హో, భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి వేగంగా చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో ప్రధానమంత్రికి స్వాగతం చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రాన్ని రాష్ట పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించి అధికారులు అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం, స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 43,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము అందించే పౌష్టికాహారం తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా ఇంటి నుంచి టిఫిన్ క్యారియర్ తీసుకురాకుండా ఉండాలనేది మా ధ్యేయం. అటువంటి పౌష్టికాహారం సాంబార్ కానివ్వండి, దాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అదేవిధంగా వీరుకున్న మెనూ ప్రకారంగా రకరకాల మార్పులు చేసి ప్రతిరోజు వారంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా ప్రయత్నం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పార్కులుగా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కును ఆయన ఈరోజు పరిశీలించి చేపట్టనున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రజలు కూడా సమాచారం అందించాలని, గుర్తించిన ప్రతి ప్రభుత్వ స్థలాన్ని దశల వారీగా పార్కులుగా అభివృద్ది చేస్తామని చెప్పారు. చిల్డ్రన్స్ పార్కులో పిల్లలను ఆకట్టుకునే ఆధునిక ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్కు తరహాలో నెల్లూరు పార్కును అభివృద్ది చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఆహార నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని మంత్రి సూచిస్తూ,
1: చదువు ఎంత ముఖ్యమో పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. మీరు మీరందరూ కూడా బాగా చదువుకొని విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలి. మీ తల్లిదండ్రులకు పేరు గమనిస్తలు తేవాలి. మీరు చదువుకునేటువంటి స్కూళ్ళలో కూడా చేయాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ బాగా మానేది తల్లి. అందరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా ఒత్తిడి కావాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
0: దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో విద్యా విధానాలు అమలవుతున్నాయని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, వినూత్న విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు. లీప్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో చేపడుతున్న రహదారులు, డ్రైనేజీలు, పంట కాలువలు, జల్జీవన్ మిషన్ పనులు, పార్కులు, శ్మశాన వాటికల అభివృద్ది పనులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి

0: ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: TFM 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. 1:38 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ వినేశారు. ఇక ఉమెన్ రోల్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ గురించి మాట్లాడుకుందామా. సో ప్రెసెంట్ చాలా మంది, ఒకప్పుడైతే డాన్స్, మ్యూజిక్, జానపద కళలు, హస్తకళలు, చేనేత రంగం, చిత్రలేఖనం, బొమ్మల తయారీ, కథాగానం, ఇలాంటి అనేక సాంప్రదాయ కళారూపాల్లో మహిళలు శతాబ్దాలుగా తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. ఇంటి దగ్గరే ఉంటూ అన్ని నేర్చుకుంటూ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి క్లాసెస్ చెప్తూ, సో ఇలాంటివన్నీ కూడా ప్రెసెంట్ డేస్తో పోలిస్తే ఒకప్పుడు మాత్రం చాలా బాగా పర్ఫార్మెన్సెస్ కానీ ఎక్కువ మంది లేడీస్ దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. మరి ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలకు అందించడంలో మహిళలు కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పచ్చు. మెయిన్గా కోవిడ్ టైంలో చూసుకుంటే చాలామంది ఇక మాకు అయిపోయింది, మేము ఇంకా ఉపాధి కోల్పోతాం కదా, మాకు వచ్చినవి అన్నిటినీ నేర్పించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని బాధపడిన టైంలో మనకి ఇంట్లో నుంచి కూడా నేర్పించవచ్చు. సో డిజిటలైజేషన్, సో మెయిన్గా సోషల్ మీడియా వల్ల ఎంతోమంది మహిళలు ప్రజెంట్ వాళ్ళకున్న కళలని నేర్పించగలుగుతున్నారు. చాలామందికి ఈ ప్రపంచానికి పరిచయం చేయగలుగుతున్నారు వాళ్ళ టాలెంట్ని. ఇక ఇప్పటికీ కూడా చాలామంది మహిళలు ఫెస్టివల్స్ టైంలో, పెళ్ళిళ్ళు, ఇంకా సామాజిక వేడుకల టైంలో కూడా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆ సాంప్రదాయాలను

అన్నింటినీ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకా చేనేత హస్తకళల్లో కూడా ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తరతరాలకు అందిస్తూ ఉన్నారన్నమాట. అలాగే వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించడం, స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకోవడం జరుగుతోంది. మళ్ళీ మరి ఈ కళారూపాలను సంరక్షించుకునే బాధ్యత మనందరికీ కూడా ఉంది. సో వాళ్ళు ముందు తరాలకి అందిస్తూనే, సో వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళు, ఇంకా మనం కూడా దీన్ని వాటిని కాపాడుకునే బాధ్యత మనకు కూడా ఉంది కదా. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్స్ అని, స్కాలర్షిప్స్ అని, ఇంకా మంచిగా ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ కూడా అందించడం జరుగుతోంది. సో మనం వింటూ ఉంటాం ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించి జాతీయ స్థాయిలో కొన్ని రకాల పురస్కారాలను కూడా అందిస్తూ ఉంటుంది మన గవర్నమెంట్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉంటుంది, ప్రోత్సాహం లభిస్తుంది అన్నమాట. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

కళ్యాణ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. మెయిన్ గా ధీరౌట్ లో మనం మాట్లాడుకుంటున్నాం ఉమెన్ రోల్ ఇన్ ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్స్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ అనమాట. సో ఇప్పుడు మెయిన్గా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓన్లీ చదువులే కాకుండా మిగతావి కళలు కూడా నేర్చుకోవాలి, సంగీతం కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఇంకా ఫంక్షన్స్కి ఎలా వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మంచిగా ప్రదర్శించే స్టేజ్ ఫార్మ్స్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది పిల్లలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సో చేనేత హస్తకళల్లో కూడా ఎంతో నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని కూడా ట్రై చేస్తున్నారు. అండ్ చాలామంది మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకుంటున్నారనమాట వాళ్ళకు వచ్చిన కళని నమ్ముకుని. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా ఈజీగా వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. అండ్ మహిళా కళాకారులకు కూడా ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి, రుణాలు అలాగే మార్కెటింగ్ అవకాశాలు కూడా కల్పిస్తున్నారనమాట. సో ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుంటే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి వీటిని కాపాడటం కేవలం కళాకారుల బాధ్యత మాత్రమే కాదు మనందరి బాధ్యత కూడా. సో అది విషయం. ఇక మీ అందరి కోసం ఓ చిన్నదాన మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బోల్డ్ అని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీరు ఆన్సర్స్ కూడా ఎలా పంపించాలో తెలుసు కదా, 8662438144 నెంబర్కి మీ ఆన్సర్స్ని పంపించవచ్చు. మరి ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తోటలో కనిపిస్తుంది పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది, ఇంతకీ ఏంటది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. విన్నారు కదా, తోటలో కనిపిస్తుంది పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: వివిధ భారతి FM 101.3 నేను మీ ఆర్జే తేజు. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి సాంగ్ వినేశారు. 2:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందరే సందడి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకీ ఏంటది? మనకి సమ్మర్లో రీసెంట్గా అంటే సమ్మర్లో విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్లో ఒక స్పెషల్ పార్క్ కూడా ఓపెన్ చేశారండి. ఈ థీమ్ నేను చెప్పిన క్వశ్చన్లో ఆన్సర్ అయితే ఆన్సర్కి సంబంధించి నేను ఒక చిన్న క్లూ ఇచ్చానమాట. సో విజయవాడలో ఒక పార్క్ కూడా స్టార్ట్ చేశారు. సో సమ్మర్లో ఏప్రిల్ ఆ టైంలో అందరూ విజిట్ చేసి చక్కగా చూశారనమాట. సో ఇంతకీ ఏంటి చాలా ఈజీ ఆన్సర్, తోటలో చిన్న చిన్న పార్కుల్లో కనపడుతూ ఉంటుంది. అసలు నిజంగా సిటీస్లో అయితే చాలా తక్కువ కనిపించదు, అసలు ఉండదు కూడా. సో గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది, చాలా ఈజీ ఆన్సర్. మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. చాలామంది నేను ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అని చెప్పేసి అడిగారు కదా, అందుకోసం నేను రిపీట్ చేశాను. ఇంకొక సాంగ్ అయితే విందాము, దాని తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ కూడా చదువుతాను. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది, ఇంతకీ ఏంటది?

Bharti FM 101.3. యూ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు సందర్శనది ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. 2:44 PM క్లాక్ లో టైం. ఇక నేను అడిగిన క్వశ్చన్, తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు, గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. దీన్ని కూడా స్పెషల్ గా ఒక థీమ్ ఏర్పాటు చేసి ఈ థీమ్ తో ఒక పార్క్ కూడా పెట్టాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. ఎక్కడో పల్లెటూళ్ళలో కనపడుతుంది ఇది, ఒక ప్రాణి, చిన్ని ప్రాణం. సిటీస్ లో అసలు చాలా తక్కువే అనమాట, అసలు కనపడదు. ఇక చూద్దాం ఆన్సర్స్. నేను అడిగిన క్వశ్చన్కి అందరూ గెస్ చేశారా లేదా. పెడిన జవహరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ రాంగ్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్, విజయవాడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఏదో టైప్ చేస్తున్నారు, చూద్దాం. కనకరావు గారు ఫ్రమ్ పెడిన, రాంగ్ ఆన్సర్ అండి. అందరూ గాలిపటాలు ఎందుకు వెళ్తున్నారు? గాలిపటాలు తోటలో కనిపిస్తుందా? గాలిపటం ఏమన్నా లేదు కదా, సో గాలిపటం అయితే కాదు. నెక్స్ట్, దేవనూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, చెట్టు లేదా చెట్టులో కొమ్మ లేదా ఊయల అంటున్నారు. ఇవేవి కావండి. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు మెసేజ్ పంపించారు, ఓన్లీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్, కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్, బంగారరాజు గారు ఆదోని నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కమతో మెగట్ లక్ష్మీరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్. హాయ్ మేడం అంటూ లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గాలిపటం అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి మెసేజ్ పంపించారు.

కానీ రాంగ్ అండి. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. జయం బాజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ పంపించారు. ముళ్ళగుర్తి విలేజ్ కోడుమూరు మండలం నుంచి అనమాట కర్నూలు జిల్లా. కరెక్ట్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు, గాలి అని పెట్టారు మీరేంటో, గాలి కాదు. సాంబ శివరావు గారు వేటపాల నుంచి మెసేజ్ పంపించారు గాలిపటం అంటూ, రాంగ్ ఆన్సర్. హాయ్ తేజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గాలిపటం అని చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు గుడ్ ఆఫ్టర్నూన్ బట్ రాంగ్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా రాంగ్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. తేజూజీ మీరు విజయవాడలో అని క్లూ ఇచ్చేసారుగా అందుకే గెస్ చేయగలిగామని చెప్తూ మెసేజ్ పంపించారు జానకి శ్రీనివాస్ గారు. సూపర్, కరెక్ట్ ఆన్సర్. అదే కదా, ఏప్రిల్లో ఈ థీమ్తో ఒక పార్క్ పెట్టారు ఇక్కడ బబ్బూరి గ్రౌండ్స్లో. సో చాలామంది పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు వచ్చి. సో ఇక నెక్స్ట్ నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. నదీ తీరం అంటున్నారు ఏంటో కానీ రాంగ్ అండి. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి మెసేజ్ ఇమాంబి జైనాబ్ అండ్ వలీ భాషా కరెక్ట్ ఆన్సర్. తెనాలి టు తెనాలి నుంచి కర్ముల గారు రాంగ్ ఆన్సర్ కాదు, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు మెసేజ్ టైప్ చేయకుండా సింబల్ పెట్టారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇక ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు మెసేజ్ పంపించారు అమలాపురం నుంచి, రాంగ్ అండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు రాంగ్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు పక్షులు అంటున్నారు, రాంగ్ అండి. సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పిచ్చుకలు అంటున్నారు కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, కాదు రాంగ్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు ఉయ్యాల అంటున్నారు, కాదు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష ఉయ్యాల అంటున్నారు మీరు కూడా, ఉయ్యాల రాంగ్ అండి. మువ్వ మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి ఆన్సర్ పంపించారు తేనెపట్టు అంటున్నారు, కాదు. ఇంకొకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కానీ మీ పేరైతే రాలేదు. ఓకే, హాయ్ అండి అంటూ మునెమ్మ పెద్దపరియ నుంచి తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. పిచ్చుకలు అంటున్నారు మీరు కూడా, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని. తర్వాత అయ్యా కరెక్ట్ ఆన్సర్తో దేవనూరు మజరా చిన్నంబల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకలక్ష్మిరెడ్డి గారు రాంగ్ ఆన్సర్ అండి. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొల్లుపారు నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి, రాంగ్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి పంపించారు కానీ ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఓకే, నేను చెప్తాను. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. తరావులపల్లి గ్రామం నుంచి హనుమకొండ జిల్లా జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. పవన్ పీలేరు అనమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. ఇంకొక త్రీ ఉన్నాయి చూద్దాం. నెమలి అంటూ గోపి గారు పాతిబండ్ల నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి. తర్వాత ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇంతకీ ఏంటంటే,

ఫ్రమ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు బెలూన్ అంటున్నారండి, కాదు కాదు, సాయి కుమారి గారు ఫ్రమ్ రామానగర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. బటర్ఫ్లై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తోటలో కనిపిస్తుంది, పట్టణంలో కనిపించదు. గాలితో కలిసి పైకి కిందకి నాట్యం చేస్తుంది. ఇంతకీ ఏంటి, సీతాకొక చిలుక, బటర్ఫ్లై. సో రీసెంట్గా అంటే ఏప్రిల్లో బటర్ఫ్లై థీమ్ పార్క్ కూడా పెట్టారు కదా విజయవాడలో. సో ఆ క్లూ కూడా ఇచ్చాను నేను మీకు. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ కరిముల్లా గారు ఫ్రమ్ తెనాలి. యా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను, చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పెడతారు. సో జాగ్రత్తగా వినండి. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ న్యూస్ పేపర్ కాదు, దీనికోసం పోటీ కూడా పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ ఏంటది? సో వింటే మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్స్ పంపించేసేయచ్చు 8662438114 అనే నెంబర్కి. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు, అదే న్యూస్ పేపర్ కాదు, దీనికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ ఏంటది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: భారతీ ఎఫ్ఎం 101.3 ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. స్టాలిన్ సినిమా నుంచి తో భారత్ తో బా సాంగ్ వినిసం. 257 దాటి 30 సెకండ్స్ అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక సందరే సందరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు. రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు. దీనికోసం పోటీలు కూడా పడతారు కానీ ఆట కాదు. సో ఏంటది, చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. పోటీలు పడతారు అనగానే అర్థమైపోయి ఉండాలి నాకు తెలిసి. ఇక కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి కరిముల్లా గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్, మీ సాంగ్స్ సూపర్ మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అసలే మనం ఏంటంటే మధ్యాహ్నం టైంలో భోజనం చేసిన తర్వాత కొంచెం నిద్ర కూడా వస్తూ ఉంటుంది కదా. సో చిన్నగా సూదింగ్గా ఉండే పాటలు వేస్తే నిద్ర కూడా పోవాలనిపిస్తుంది. కాబట్టి నాకైతే ఏమనిపిస్తుంది, ఫాస్ట్ బీట్ మంచిగా ఊపుండే పాటలు వేసుకుంటే హాయిగా ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు అలా అనిపిస్తుంది. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పవన్ గారు మెసేజ్ పంపించారు రాజమండ్రి నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. మునమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారి గారు ఫ్రమ్ రామానగర్. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు. కరెక్ట్ ఆన్సర్. మువ్వ మండలం గాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇక నెక్స్ట్ రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప. కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ. కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్. కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ గొల్లిపారి నుంచి మౌలాలి గారు. కరెక్ట్ ఆన్సర్. జయం భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కర్నూలు నుంచి పాపారావు గారు, టీ నర్సాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రెడ్డి గారు, వనజమ్మ, వెంకట భావన, తాటిపత్రి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ విజయవాడ నుంచి భార్గవి గారు. కరెక్ట్ ఆన్సర్. మహేశ్వరి ఫ్రమ్ నందికొట్కూర్. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి గారు, సారీ, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష. కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ చెప్తాను, మీ నేమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ విందాం, తర్వాత మరిన్ని మెసేజెస్ చదువుదాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఢిల్లీలో

ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఋతుపవనాలు సమృద్దిగా కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్టంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం, స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం, స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పార్కులుగా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కును ఆయన ఈరోజు పరిశీలించి చేపట్టనున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బోలాగ్నాలో జన్మించిన ఆయన రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జులై 20వ తేదీన కన్నుమూశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సందరేస్ నది ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు, రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు, దీనికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? ఇంకా కొన్ని మెసేజ్లు అయితే ఉన్నాయి. దేవనూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. జగదీష్ కుమార్ గారు ఎమ్మిగన్నూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత కొదుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్షా గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్, బటర్ఫ్లై అంటున్నారు. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నంద్యాల జిల్లా ప్రియా శ్రీనివాసరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, ఎలా ఉన్నారు తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. ఇక మహేశ్వరి ఫ్రమ్ విజయవాడ వన్ టౌన్, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు అయితే రాలేదు, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తన్రావు, దామర్ల చిన్నమస్తన్రావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నూతి సత్యానంద్ గారు హయత్ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవకుమారి ఆకుతోటపల్లి నుంచి అనంతపురం, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ.

విమర్శించరు. కరెక్ట్ ఆన్సర్ పి జానకీరామ్ నందిగామ నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కరెక్ట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి ఇమాంబి జైనాబ్ అండ్ వలీ భాషా. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు. రాంగ్ ఆన్సర్. లక్ష్మీదేవి గారు ఫ్రమ్ నంద్యాల. కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. కరెక్ట్ ఆన్సర్. పెద్దపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు సీతాకొక చిలుక ఇది వరకు పెట్టారు. అది లేట్గా రీచ్ అయి ఉంటుందండి నాకు, నేను కావాలని చదవకపోవడం కాదు. ఓకే, ఇక ఫస్ట్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్, ఇక నెక్స్ట్ కూడా కరెక్ట్ ఆన్సర్. చీమలపాడు నుంచి జ్యోతిల రాజారావు గారు. కరెక్ట్ ఆన్సర్. నుండి నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్స్, రుత్విక. కరెక్ట్ ఆన్సర్. తర్వాత పద్మజ గారు వేమూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని. కరెక్ట్ ఆన్సర్. గోపి గారు పాతిబండ్ల నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఫ్రమ్ కందికాయపల్లి గ్రామం. కరెక్ట్ ఆన్సర్. నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. కరెక్ట్ ఆన్సర్. షేక్ గుల్జర్ గారు అండ్ అల్లా భక్షు గారు వేటపాలెం నుంచి పంపించారు. అలాగే సాంబశివరావు గారు కూడా. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ పెద్ద కాకాని నుంచి పద్మా శేఖర్. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ భాషా గారు, అలాగే రాజా. కరెక్ట్ ఆన్సర్. గడ్డం మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు. కరెక్ట్ ఆన్సర్. గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. వాచ్ అంటున్నారా? కాదండి, రాంగ్ అండి. జేవి సత్యనారాయణ గారు అవినగడ్డ నుంచి. కరెక్ట్ ఆన్సర్. రాజోల నుంచి సంధ్యా గారు. కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట్ట మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ప్రీవియస్ క్వశ్చన్కి అయితే వచ్చింది ఆన్సర్ మీది, సీతాకొక చిలుక అని చెప్తూ. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు టోటల్గా. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ ఏంటంటే,

ఎస్, ఇంటి ముందు ఉంటుంది కానీ తలుపు కాదు. రోజు మారుతూ ఉంటుంది కానీ దినపత్రిక కాదు. దీనికోసం పోటీలు పడతారు కానీ ఆట కాదు. ఇంతకీ ఏంటంటే ముగ్గులు. సో ముగ్గు, ముగ్గు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అందరు కూడా బాగానే బాగా గెస్ చేసేసారు కరెక్ట్గా. సో ముగ్గు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా సో ఇది ఒక పురాణానికి సంబంధించింది. భక్త ప్రహ్లాద కథ ఉంది కదా, సో భక్త ప్రహ్లాద కథ ఏ పురాణానికి సంబంధించింది? ఏ యుగం అనే నేను అడగట్లేదు, ఏ పురాణానికి సంబంధించింది? భక్త ప్రహ్లాద కథ ఏ పురాణానికి సంబంధించింది? ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3.
2: మహర్షి ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు. మరి వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక సందడి ప్రోగ్రామ్ లో మనమున్నాం. 3:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. భక్త ప్రహ్లాద కథ ఏ పురాణానికి సంబంధించింది అని అడిగాను కదా. మరి చాలా మంది మెసేజ్లు పంపించేశారు, చూద్దాం కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వచ్చేసాయి. వై గోపి గారు పతిబండ్ల, మేడం నా ఆన్సర్ కరెక్టేనా? నేను వినలేదు ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సరా? కరెక్టే, మరి ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్కడా? ఓకే, కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్ అండి. మోహన్ రెడ్డి గారు కున్నూరు విలేజ్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి ముగ్గు అని చెప్పేస్తూ. ఇక పెట్టిన జోగనందిర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. హరిగారు నెక్స్ట్, హరి గారు పురాణం, హరి పురాణం అని అంటున్నారు. కాదు కాదు, మీరు ఆన్సర్ పెట్టారా, హరి పురాణం అని చెప్పి పెట్టినట్టున్నారు. ఓకే, ఇంకొక ఆన్సర్ కూడా పెట్టారు, అదైతే కరెక్ట్ ఆన్సరే. పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. మహేశ్వరి గారు నందికొట్కూరు నుంచి పంపించారు, కానీ సరిగ్గా చూసుకోవాల్సింది మీరు, అది కాదు అనుకుంటున్నా. దేవనూరు నుంచి మధురా చిన్నపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు, రాంగ్ ఆన్సర్ అండి. రాజోలు నుంచి జయన్న గారు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ గారు ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడన. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ పెట్టారు మొత్తానికి, మీరు కూడా ఒకసారి రాంగ్ ఆన్సర్. జగదీష్ కుమార్ ఫ్రమ్ ఎమ్మిగొన్నూరు, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్ అండి. విజయ గారు ఫ్రమ్ రామాపురం, రాంగ్ ఆన్సర్. వైవి రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి ఫ్రమ్ నంద్యాల, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. కీర్తి ఫ్రమ్ కూచినపూడి, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాపల్లి గ్రామం, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసులు

విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, రాంగ్ ఆన్సర్ అండి. ఇంతకీ పురాణం పేరు చెప్పలేదు మీరు. బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ భాషా గారు, జాను, ఓకే, కరెక్ట్ ఆన్సర్. స్వప్న గారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, ఓకే, ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అండి. వినుకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. ఏ వెంకటరెడ్డి గారు, వై వెంకటరెడ్డి గారు లక్కవారి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ బాషా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తెనాల నుంచి కరిముల గారు, కరెక్ట్ ఆన్సర్. జానకీరామ్ గారు, పి జానకీరామ్ ఫ్రమ్ నందిగమ్మ, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు, బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. గోనగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మార్కండేయ పురాణం అని చెప్తున్నారు సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, కానీ కాదు, భాగవతం. సో భాగవతం నుంచి భక్త ప్రహ్లాద కథ భాగవతానికి సంబంధించింది, లేదా విష్ణు పురాణం అని కూడా చెప్పచ్చు. సో యమున చిలుక నారాయణ గారు, అనసూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు, ఇప్పుడే వచ్చింది మెసేజ్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. చాలామంది, కొంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు, కొంతమంది వేరే ఆన్సర్స్ పెట్టారు, కానీ ఇట్స్ ఓకే. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇక

ఇక నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ రోజు మన సందర్స్ నదిలో ఏంటంటే, ఈ రోజు ఇంటర్నేషనల్ చెస్ డే అనమాట. మరి చెస్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం మిమ్మల్ని అనుకుంటున్నాను. మరి చెస్ బోర్డు మీరు చూసుంటే గనక స్క్వేర్ షేప్లో కొన్ని గళ్ళు ఉంటాయి కదా. సో చెస్ గేమ్లో, ఐ మీన్ చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎన్ని గళ్ళు ఉంటాయి? అండ్ ఎల్ షేప్లో జంప్ చేసే కాయిన్ ఒకటి ఉంటుంది చెస్ కాయిన్స్లో. సో ఆ ఎల్ షేప్లో జంప్ చేసే కాయిన్ పేరేంటి అండ్ చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి? సో ఇదన్నమాట నా క్వశ్చన్. జాగ్రత్తగా విన్నారు కదా, చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎల్ షేప్లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయింది అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిస్తాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

చెస్ గేమ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగేశాను కదా, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక 3:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. టైం చూస్తే మాత్రం చెస్ బోర్డ్ లో ఎన్ని గళ్ళు ఉంటాయి, ఎల్ షేప్ లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటి అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు, నాకైతే 55 మెసేజెస్ వచ్చేసాయి ఇప్పటిదాకా. కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. సో అందరూ కరెక్ట్ గానే పెట్టారు కాబట్టి టకటక మీ నేమ్స్ చదివేస్తాను, ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అని చెప్తా, సరేనా. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అరుణ జగదీష్ ఫ్రమ్ ఎమిగొన్నూర్, సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, పి

లేరు నుంచి సిద్దేశ్వరి, శశికుమారి అండ్ పవన్ కుమార్, అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగులేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, భాస్కర్ ఫ్రమ్ పెడన, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. తర్వాత రాంగ్ ఆన్సర్తో మనకి మెసేజ్ వచ్చింది, పేరు ఎక్కడ, పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్. నెక్స్ట్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు, అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రాజుల నుంచి జయన్న గారు, తెనాల నుంచి కరిముల్లా. నేను అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ అయితే కరెక్ట్గానే పెట్టారు, మిగతా సగం రాంగ్ అండి. ఎన్ని గళ్ళుంటాయి అనే దానికి రాంగ్గా గెస్ చేశారు. జయం బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్. ఇక నాసిక వేణు ఫ్రమ్ దేశాయిపేట, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, లక్ష్మీదేవి గారు ఫ్రమ్ నంద్యాల, కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ గోదాడ, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, చైతన్య వేల్వలూరి వాలయపాడ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం, అనంతపూర్ నుంచి మస్తాన్ ఫ్యామిలీ, ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన, ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాయపల్లి విలేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెదమస్తానరావు గారు, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ అండ్ వలీ బాషా, వైవి రావు, జయలక్ష్మి, తిరుమలగిరి, సికింద్రాబాద్, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, గడ్డ మాంకయ్య గారు ఫ్రమ్ బందరుపల్లి నెల్లూరు డిస్టిక్, పి ఉమా గారు ఫ్రమ్ నందిగామ, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, స్వప్న గారు. ఏకంగా ఎన్ని గళ్ళు ఉంటాయి అంటే మీరేంటి 164 పెట్టారు, అదైతే రాంగ్. నాగార్జున గారు అండ్ లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అందరికి, అందరి దగ్గర నుంచి. తిరుమలేష్ గారు, రవిచంద్ర, సాగర్ అండ్ రాజు ఫ్రమ్ అనంతపూర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, సోమనాథం జనార్దనరావు గారు, వనజమ్మ గారు, వెంకట భావన తాటిపత్రి గ్రామం నుంచి. సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చదివేశాను. 164 అండ్ ఒకళ్ళు పెట్టారు అంతే. అండ్ టోర్నమెంట్లో మనము ఈ ఎల్ షేప్లో జంప్ చేసేదాన్ని పేరు వేరుగా పిలుస్తాము. ఆ పేరుతో కూడా నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెట్టారు, సూపర్ అసలు. ఓకే దెన్, సో ఆన్సర్స్ అయితే ఇంతకి. ఇంకా ఆన్సర్ ఏంటంటే 64 అనమాట. చెస్ బోర్డులో ఎన్ని గళ్ళు ఉంటాయంటే 64, అండ్ ఎల్ షేప్లో జంప్ చేసే కాయిన్ పేరు ఏంటంటే హార్స్. సో టోర్నమెంట్లో మనం నైట్ అని చెప్పి పిలుస్తాం, అదనమాట విషయం. హార్స్ ఆర్ నైట్, ఈ రెండింటిలో ఏదైనా పెట్టచ్చు. సరే, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు.

ఎస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సందర్శన ఈ ప్రోగ్రామ్ లో ఉంటే సినిమాలు బాగా చూస్తారు కదా, సో సినిమాల్లో హీరోలు చేసే పనులు ఏంటి, వాళ్ళు ఏ వ్యాపారాలు చేసేవాళ్ళు ఏంటి, ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా టక్కున ఆన్సర్స్ చెప్పేసేయాలబ్బా. సో సినిమాలు చూసామంటే చూసాం కాదు, అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దృశ్యం సినిమా వెంకటేష్ గారు, మీనా గారు వీళ్ళు అందరు కలిసి నటించారు కదా. సో దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ప్రొఫెషన్ ఏంటి, ఏ పని చేస్తూ ఉంటారు? సో విన్నారు కదా, దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ఏ పని చేస్తూ ఉంటారు? తెలిస్తే నాకు వాట్సాప్లో మీ ఆన్సర్స్ని పంపిస్తూ ఉండండి 8662438114 నెంబర్కి. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: Bharti FM 101.3.
1: భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తున్నారు సందరే సుందరి అండ్ మైండ్ బ్లాక్ సాంగ్ వినేశారు ఫ్రమ్ ద మూవీ సరిలేరు నీకెవరు. ఇక నెక్స్ట్ 3:45 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి సందరే సుందరిలో నేను అడిగిన క్వశ్చన్, దృశ్యం సినిమాలో వెంకటేష్ గారి ప్రొఫెషన్ ఏంటి? ఈ క్వశ్చన్ అట్లా అడిగాను లేదో టక్క టక్క మెసేజ్లు అయితే వచ్చేస్తే కరెక్ట్ ఆన్సర్స్ చాలా మంది పంపించేస్తారు. సో మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా. చిలుకు నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

సో ఇక కరెక్ట్ ఆన్సర్సే వచ్చేసాయి కాబట్టి ఓన్లీ నేమ్స్. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు, తర్వాత పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కనకారావు గారు ఫ్రమ్ పెడన, నెక్స్ట్ పెదకాకారి నుంచి పద్మశేఖర్, కొల్లిపారి నుంచి మౌలాలి గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, సోమనార్థం జనార్దన్ రావు గారు, సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన తాటిపతి గ్రామం, బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, భాస్కర్ టైలర్స్ ఫ్రమ్ చెరుకుపల్లి, జాన్సన్ విజయవాడ, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, తర్వాత రాజు తిరుమలేష్ రవిచంద్ర సాగర్ ఫ్రమ్ అనంతపూర్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, లక్ష్మీదేవి గారు నంద్యాల నుంచి, సాంబశివరావు గారు ఫ్రమ్ మేటపాలెం, నెక్స్ట్ మెసేజ్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, రామలకోట నుంచి దుబాయ్ భాష గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్, సుందరి గారు ఫ్రమ్ పెనమలూర్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, అనంతపురం నుంచి అనురాధ గారు, రాజూరు నుంచి జయన్న గారు, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడన, వై వెంకటరెడ్డి గారు ఫ్రమ్ లక్కవరం, మల్లికార్జున్ అలాగే అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు, వైవి రావు గారు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, రాధ గారు జయరాం కొడుమూర్ కర్నూలు డిస్టిక్ నుంచి, నెక్స్ట్ పి జానకీరామ్ ఫ్రమ్ నందిగామ, చంద్రశేఖర్ చాకపూర్ విలేజ్ వనపతి డిస్టిక్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా, పైడిపల్లి శంకర్ గారు ఫ్రమ్ వరంగల్, అరుణ జగదీష్ ఎమ్మిగనూరు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ, తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు కడప జిల్లా, వెంకటచలపతి గారు రమేష్ అనంతపూర్ నుంచి, జయం బాషా ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అన్నమాట. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాపల్లి గ్రామం, శ్రీనాథ్ రామాపురం నుంచి, వెంకటేష్ గారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి, బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, చైతన్య వెల్వలూరి రమాదేవి వయల్పాడ్ అన్నమయ్య డిస్టిక్, ఒక్కటి కూడా రాంగ్ ఆన్సర్ రాలేదు. మూవీస్ గురించి అడిగితే ఎంతైనా అసలు భలే చెప్పేస్తారు. చిత్తూర్ పెనమూర్ చెక్పోస్ట్ చిత్తూర్ అని చెప్తూ మెసేజ్ పంపించారు. ఇంతకీ మీ పేరైతే సరిగ్గా రాలేదు. నుండి నుంచి శోభారాణి గారు, సాగర్ అవినాష్ రంగారావు వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ మచిలీపట్నం, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు డిస్టిక్. నెక్స్ట్ మెసేజ్ తెనాలి నుంచి కరిముల్ల గారు, నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని, నాగార్జున గారు, లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ, షబీనా ఇంతగా ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో అర్థం కాల, షబీనా గారు ఓకే, కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పంపించారు, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ, సురేష్ ఫ్రమ్ కూచినపూడి, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ అండ్ వలీభాష, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ, రాంబాబు గారు పాండురంగ గారు, కిషోర్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, తర్వాత రెడ్డి తిరుపతమ్మ గారు, పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి, ఇక కోల నాగలక్ష్మి గారు నందివెలుగు తెనాలి మండలం నుంచి, కీర్తి ఫ్రమ్ కూచినపూడి, అందరూ కూడా కరెక్ట్గా గెస్ చేశారండి, ఒక్కటి కూడా రాంగ్ ఆన్సర్ లేదు, సూపర్. అసలు ఇంతకీ దృశ్యం మూవీలో వెంకటేష్ గారు ఏం చేస్తారు, కేబుల్ ఆపరేటర్గా వర్క్ చేస్తారనమాట. సో కేబుల్ టీవీ

ఆపరేటర్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:51 కదా, మనకి ఇప్పుడు 4:00కి స్పాన్సర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు 2 సాంగ్స్తో ఈరోజు మన సందేశ నడికి ఇలా బాయ్ బాయ్ చెప్పేద్దాం. మళ్ళీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: TFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:30 అయిపోయింది అనమాట. అయితే ఇక ఈ రోజు వివిధలో మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ మనం వినబోతున్నాం. మరి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ గారి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. టెంపర్ మూవీ తర్వాత సోగ్గడే చిన్న నాయన, పిల్ల నువ్వు లేని జీవితం, ఇలా వండర్ఫుల్ సాంగ్స్ అనూప్ రుబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినవి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. ఇప్పుడు వివిధ అయిపోయింది కదా, ఇప్పుడు సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.
1: వెన్నెల

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్క

0: ఉండడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు, ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా గానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు, దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్ తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే. గానీ చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మింటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏమేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు. వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అలా ఉండదు.

వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ టుడే, ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ ప్లెజెంట్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్, బై. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: Bharti FM 101.3.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద నుంచి. భారతీలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్ వీరంత కోరుతున్నారు. గులేబ కావలి కథ చిత్రం నుంచి ఘంటసాల సుశీల అలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం కృష్ణమూర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. జగిత్యాల జిల్లా కోరట్ల మండలం వెంకటాపురం నుంచి హనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంత కోరుతున్నారు. గజదొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తరువాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాశ శ్యామల అశ్విన్ ఆనంద్ మన్విత్ వీరంత కోరుతున్నారు. అల్లరిప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తర్వాత ఉత్తరం అనంతపురం రాణినగర్ నుంచి బొజ్జప్పగారి రాజశేఖర్ సుజాత సూర్యదర్శిని ఎల్లమ్మ నీలకంఠయ్య పోలేరయ్య సుధాకర్ పూజారి ధనంజయ శైలజ శంకర్ నాగార్జున యంగముని వెంకటరమణ పుల్లన్న కొడిమి సర్దానప్ప వీరంత కోరుతున్నారు. ఖడ్గం చిత్రం నుంచి చిత్ర రాఖీ బాలపించిన పాట ఇది. సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి. ఎస్ పోలిరయ్య, సురేఖ, సంధ్యహర్షిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీరజరెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుక చౌదరి వీరంతా కోరుతున్నారు. ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట ఇది. సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో చివరిగా విందాం. ఈ ఉత్తరం తాడపత్రి శ్రీనివాసపురం నుంచి. చెంచిరెడ్డి, పక్కీరమ్మ, సావిత్రి, పద్మావతి, భవ్య, శ్రీవాణి, హరిత, సాయిభవన్, ఉదయకీర్తన, దుర్గ, కార్తీక్, సాయిదత్తారెడ్డి, పరమేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, తులసీశ్వరరెడ్డి, వేణుగోపాలరెడ్డి వీరంతా కోరుతున్నారు. భార్యాబిడ్డలు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం విను వినిపించు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.

0: హాయ్, హలో, అందరికీ నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలనుకుంటే మా ఫోన్ నంబర్ 2255 33, ఎస్టీడీ కోడ్ 08555 54. ఆకాశవాణిది ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఎవరు శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. హలో, నమస్తే, చెప్పండి. విని వినిపించు కార్యక్రమం ఇది. గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో, చెప్పండి అమ్మా, ఎవరు? హర్షవర్ధన్. బాగున్నావా? మామూలుగా బాగానే ఉన్నాను, కానీ మామూలుగానే చేస్తూ ఉంటావు ఫోన్లు. మొన్న కూడా ఎప్పుడో 2 వారాల క్రితం చేసావు. ఏం పాట కావాలి నీకు? కట్కట్ అవుతా ఉందా? ఏ పాట కావాలి? వాల్తేరు వీరయ్య లేవు, కొత్త పాటలు లేవు. వాల్తేరు వీరయ్యనా? హలో, హలో,
1: చెప్పండి సార్.
0: వినిపిస్తా ఉందా మాటలు? ఇప్పుడు వినిపిస్తా ఉన్నాయా?
1: హలో,
0: హలో,
1: వాయిస్ కట్ అవుతుంది సార్.
0: వాయిస్ కట్ అవుతా ఉందా? ఏదో లైన్స్ ప్రాబ్లం ఉన్నట్లున్నాయి.
1: ఫుల్ వర్షం వచ్చింది సార్. పెరవల్లో
0: ఫుల్ వర్షం వచ్చిందా? మరి మా కొద్ది పంపియా వర్షము.
1: హలో,
0: హలో,

0: హలో,
1: వాల్తేరు వీరేలో ఏ పాట కావాలి?
0: బాస్ పార్టీ.
1: బాస్ పార్టీనా?
0: అవును సార్.
1: సరే, వస్తుంది మీకోసము, పార్టీ చేసుకోండి, వర్షం కూడా బాగా వస్తుంది. విందామా మరి పాట?
0: సరే, విందాం.
1: ఓకే ఓకే, నమస్తే.

0: హలో,
1: హలో,
0: నమస్తే. చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే, హేమంత్ రెడ్డి గారు.
0: హేమంత్ రాజు నేను, రెడ్డి కాదమ్మా.
1: అవునా అండి? సారీ, నేను పెరటాల రవీంద్ర కాలనీ నుంచి ఫోన్ చేస్తాను.
0: ఎక్కడ, అనంతపురమా?
1: అనంతపురం అండి, కురుగుంట.
0: కురుగుంట దగ్గరనా?
1: అవునండి.
0: చాలా సంతోషం అండి. మీ పేరు?
1: నా పేరు ఆయుష అండి.
0: ఆయుష గారు బాగున్నారు కదా?
1: బాగున్నామండి, దేవుని దయ వలన.
0: అందరికీ దేవుని దయ ఉండాల్సిందే,
1: అందరికీ కావాల్సిందే.
0: ఏ పాట వినిపించమంటారు?
1: శారదాలో రేపల్లి వేసిను వేణువే.
0: శారదా సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: కావాలండి. అందులో ఏంటంటే ట్రై చేయబట్టి అసలుకి తగలనే తగలదు. చేసిన వాళ్ళు చేస్తా అంటారు, మాకు అవకాశమే ఉంది. ఇప్పుడు ఒక సంవత్సరం కింద చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తుంది.
0: చాలామందికి మేము కూడా చెప్తా ఉంటాము, వాళ్ళు వినల్లా.
1: వాళ్ళకి లక్ అండి, మాకు తగలదు. ఎందుకో వాళ్ళకైతే బాగా తగదు.
0: అట్లేం లేదు, లైన్స్ అంతే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తున్నారా?
1: అంటే జాబ్ చేస్తాను అండి, టీచర్గా జాబ్ చేస్తున్నా, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నానండి.
0: ఓకే, సంతోషం అండి. మీరు వీలు చూసుకొని మరి మా కార్యక్రమాలు వింటూ మమ్మల్ని పలకరిస్తున్నాడు, చాలా సంతోషము. శారదా సినిమా నుంచి మీరు కోరిన పాట వస్తుంది, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు.
1: చాలా సంతోషం అండి, ఉంటానండి.
0: ఓకేనండి, నమస్తే.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. విని వినిపించు కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
1: మీరు
0: హలో
1: మాట్లాడుతున్న వ్యక్తి మీకు
0: మరి ఎవరో కాల్ చేశారు శ్రోత, లైన్ కట్ అయిపోయింది. దయచేసి మీరు మొబైల్ అంటే సిగ్నల్ లేని చోట చేస్తే కాల్ కట్ అవుతుంది, ఒకసారి సరి చూసుకోండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో హలో

0: हेलो।
1: సార్ మాది
0: ఎవరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: చెప్పండి.

0: తగరకుంట. మీ పేరండి?
1: వెంకటేష్ సార్. నా పేరు
0: వెంకటేష్.
1: అవును సార్. బాగున్నారు సార్? మీరు అంతానా?
0: బాగున్నాము. ఏం విశేషాలు?
1: ఏం లేదు సార్, వర్షం రాలేదు, ఎదురు చూస్తున్నాం సార్.
0: ఇంకా పడతా ఉంది అనంతపూర్లో కొద్ది కొద్దిగా.
1: మా పొలంలో తక్కువ సార్, మాకు సరిగ్గా ఉండలేదు. మొన్న మూడోసారి పెద్ద రెండు నాలుగు పండి, మళ్ళీ తక్కువైంది సార్. మళ్ళా
0: అవునా?
1: అవును సార్.
0: సరే, సంతోషం. ఏ పాట వినిపించమంటారు మరి?
1: రాజాలు పెట్టాను సార్. రాజాలు
0: సినిమా పేరు రాజా.
1: అవును సార. సౌందర్య వెంకటేష్ది.
0: దాంట్లో ఏ పాట కావాలి మీకు?
1: అదే ఇచ్చిన సార్. సరే సార్, అన్నీ బాగుంటాయి సార్. దాంట్లో
0: అన్నీ బాగానే ఉంటాయి. మీకు ఏది కావాలి చెప్తే అది వినిపిస్తాను నేను. అట్లా
1: మంచి పాట ఎన్నికాడు సార్. బాగుంది, మంచి పాట దాంట్లో ఉంటుంది.
0: దాంట్లో మంచి పాటనా?
1: అవును సార్.
0: నేనే సెలెక్ట్ చేసుకుని వేయమంటారా?
1: తగిలితే మందుకు రాగల సార్. దాన్ని
0: పర్లే పర్లే, మంచి పాట వినిపిస్తాను, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలు అండి.
1: సరే సార్.
0: మంచిదండి.

0: రైతన్నలకు శ్రోతలకు ఒక ప్రకటన ఏమంటే, ఈ నెల 23వ తేదీ అంటే ఈ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వర్షాకాలంలో పాడి పశువులు జీవాలు కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, వాటికి వచ్చే వ్యాధులు మరియు నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు పశు సంవర్ధక శాఖ పశు వైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్ మ్యాన్ గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడి కోడ్ 0854 గుర్తుంచుకోండి. ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 హలో అనంత రైతన్న కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కార్యాలయంలో పశు వైద్యాధికారిగా ఉన్నటువంటి డాక్టర్ ఏ గోల్డ్స్ మ్యాన్ గారు విచ్చేస్తున్నారు. మరి రైతు సోదరులు, ఈ వర్షాకాలంలో పాడి పశువులు జీవాలు కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటిని ఏ విధంగా నివారించుకోవాలన్న దానిపైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 రైతు సోదరులు 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడి కోడ్ 0854. మరి ఇది ప్రకటన. చాలామంది రైతు సోదరులు వ్యవసాయ అనుబంధ రంగాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు కాబట్టి దయచేసి ఏదైతే ఈ కార్యక్రమం ఉంటుందో దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆకాశవాణి మరీ కోరుకుంటుంది. శ్రోతలు వింటున్నారు విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు వినాలంటే మా ఫోన్ నంబర్ 2255333 అనంతపురం ఎస్టేట్ కోడ్ 0854. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 MHz కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. ఎవరో శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే. విని వినిపించు కార్యక్రమం ఇది. ఎవరు చెప్పండి, ఎవరు? హలో చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, కూడా మనలో ముద్దలాపురం నుంచి ఆంజనేయులు సార్.
0: ఆంజనేయులు గారు బాగున్నారా?
1: బాగున్నా సార్, బాగున్నారా సార్? ఏమంటారా సార్?
0: బాగున్నామండి ఆంజనేయులు గారు. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: సార్, బలాదూర్ సినిమా నుంచి రంగు రంగు వాన అని పాట సార్.
0: రంగు రంగు వాన కావాలన్నా, మామూలు వాన వద్దా?
1: రంగురంగు వాన సార్, పొలం అంతా పచ్చగా కావాలి కదా. వాన వచ్చే
0: వాన వచ్చి పొలం పచ్చ కదా, వాన వచ్చిన తర్వాత పొలం వేస్తే పచ్చగా అవుతుంది. రంగు రంగు వాన అంటే
1: సరైన వర్షమే పడలే.
0: వర్షమా?
1: ఏదిగా వైట్గా పడుతుంది పోతుంది అంటే.
0: అవునవును, అంటే పంటలు వేసుకునే వర్షం రావడంలా.
1: రావడం లేదు సార్, ఏడు వర్షం కొంచెం ముందు వానలు కొంచెం వేసినారు, సరిగ్గా మలచడం లేదు, కొంచెం మలిచినాయి.
0: ఏదో ఎల్నినో ప్రభావం ఉందని చెప్తా ఉన్నారు కదా, అది ఎఫెక్ట్ కొడతా ఉంది. ఊరికే తుంపర్లు వస్తూ ఉన్నాయి.
1: అవును సార్.
0: సరేలేండి, దేవుని దయవల్ల మామూలు వానన్నారా అని లేకపోతే రంగురంగుల వానన్నారా అని పాట విందామా మరి?
1: విందాం సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు, నమస్తే. కాల్ చేసి

0: రైతన్నలకు శ్రోతలకు మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, వాటికి వచ్చే వ్యాధులు, దాని నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు పశుసంవర్ధక శాఖ పశువైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మెన్ గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968 980 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడి కోడ్ 0854. మరి ఇది ప్రకటన. చాలామంది రైతు సోదరులు వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతు సోదరులందరూ ఈ నెల 23వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆకాశవాణి మరీ కోరుకుంటుంది. ఇక వినిపించు కార్యక్రమంలో మనము చివరి దశకు వచ్చేసాం. సమయం కూడా అయిపోతూ ఉంది. ఎవరో శ్రోతలు లైన్లో ఉన్నారు, ఒకసారి పలకరిద్దాం. హలో హలో
1: హలో
0: నమస్తే, చెప్పండి. వినిపించు కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో చెప్పండి. హలో, నేను శ్రోతలకు ఇంతకుముందే చెప్పాను, దయచేసి మీరు ఫోన్ చేసేటప్పుడు మొబైల్లో సిగ్నల్ ఉంది లేదో ఒకసారి సరిచూసుకొని ఫోన్ చేయండి. హలో,

हेलो हेलो చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విని వినిపించే కార్యక్రమం ఇది.

0: அப்புறம் டிஃபால்ட் பேக்.
1: కొన్ని అంటే సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కాల్స్ కట్ అయిపోతూ ఉన్నాయి. హలో, నమస్తే, చెప్పండి. హలో చెప్పండి, విని వినిపించు కార్యక్రమం ఇది. హలో, మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సిగ్నల్స్ రావడం లేదు. ఫోన్లో చాలామంది శ్రోతలు ఫోన్ చేస్తూ ఉన్నారు, కానీ లైన్స్ కలవడం లేదు, కట్ అయిపోతూ ఉన్నాయి. మరి రైతన్నలకు శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాం, మే నెల 23వ తేదీ గురువారం రాత్రి 2:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇందులో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, మరి వాటికి వచ్చే వ్యాధులు, దాని నివారణ చర్యల గురించి కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించి మరి రైతు సోదరులు ఏమైనా మీకు సమస్యలు ఉంటే ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 2:15 2255533 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు సందేశాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి ఎందుకంటే చాలామంది రైతు సోదరులు వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకొని పాడి పశువులు, జీవాలు, అలాగే కోళ్ళను పెంచుకుంటున్నారు. మరి దానికి సంబంధించే కార్యక్రమం ఏర్పాటు చేశాం. దయచేసి ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 2:15 మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు అంటే ఏవైనా సందేహాలు ఉంటే, అంటే ఈ వర్షాకాలం అంటే అక్కడక్కడ వర్షం పడుతూ ఉంది కాబట్టి మరి పాడి పశువులు, అలాగే జీవాలు పెంచేవారు, అలాగే కోళ్ళ పెంపకందారులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. మరి ఈరోజు విను వినిపించు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మేము ముందుంటాను. అందాక మీ హేమంతరాజుకు సెలవు. మరి నమస్తే. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతులు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: about the SIT probe in matter. Union Minister Jagat Prakash Nadda today met the representatives of protesters in New Delhi. In a social media post, Mr. Nadda said a proposal came from the protesters to hold talks with the government and the discussions have been ongoing since 11:50 a.m. this morning. The minister said the meeting took place in a cordial atmosphere and initial verbal discussion was held in detail with their delegation and they submitted a written petition to the government around 4 p.m. Mr. Nadda urged all the protesters to end their sit-in and assist the administration in restoring normalcy. The Delhi police has appealed to all the protesters in New Delhi to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
1: కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్
5: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. వార్తల వివరాలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఈ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా దీపం 2.0 పథకం లబ్ధిదారులకు ఇచ్చే రాయితీని క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49% లోటు వర్షపాతం ఉందని చెప్పారు. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో 2వ రోజు పర్యటిస్తున్న మంత్రి దుర్గేష్ టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ రాథోర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనపై చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్లో పర్యాటక ఆతిథ్య రంగాలకు విశేష ప్రాధాన్యం కల్పించిందని, అందులో భాగంగా పర్యాటక రంగంలోని 20 కీలక విభాగాలలో 10,000 మంది యువతకు పర్యాటకం ఆతిథ్య రంగంలో స్కిల్ కౌన్సిల్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్ ఇండియా టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారిని ప్రొఫెషనల్ టూర్ గైడ్స్గా తీర్చిదిద్దాలని మంత్రి దుర్గేష్ ఆయనను కోరారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు రాష్ట పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కూడా ఉన్నారు.

0: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ఈరోజు రాసిన లేఖలో కోరారు. అదేవిధంగా జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతినివ్వాలని కూడా కోరారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన మూడు సరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగాయని ఆ లేఖలో వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కి కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేలా ఆక్వాకల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామంలో స్థానికంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 32 మండలాల నుంచి ఎంపికైన 237 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం 47,40,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రశంసా అవార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యార్థులే బలమైన పునాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యాచక వృత్తిలో ఉన్న బాలలను తిరిగి పాఠశాలలకు రప్పించి చదువుకునేలా ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేష్ చెప్పారు. తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్, బస్టాండ్, సంత మార్కెట్లలో భిక్షాటన చేస్తున్న 11 మంది బాలలను గుర్తించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ 4 బీహార్, 4 ప్రకాశం జిల్లా, మరో 3 తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. కొంతమందికి పాఠశాలల్లో పేర్లున్నాయని, వారందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తామని ఆయన పేర్కొంటూ,
1: ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు మార్కెట్ ఏరియాల్లో రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తం 11 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో 4 బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, 4 మనకి ప్రకాశం జిల్లా పిల్లలు ఉన్నారు. మిగతా వారు ఇక్కడ పిల్లలే. అయితే వీరి స్కూల్ నమోదైతే జరిగింది, కానీ చదువు అనేది కొనసాగించట్లేదు. ఈ పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేరెంట్స్ ద్వారా ఎక్కడైతే నమోదయ్యారో ఆ పాఠశాలలో వీళ్ళు రెగ్యులర్గా చదివేలాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: దేశంలో 91% పోర్టులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో విజయవంతంగా నడుస్తున్నాయని రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టులు 29 ఏళ్లుగా పీపీపీ విధానంలోనే విజయవంతంగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విధానం ద్వారానే పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. రామాయపట్నం పోర్టు పనులు ఇప్పటికే 80% వరకు పూర్తి చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తప్పుపట్టారు. పీపీపీ విధానం అంటే అమ్మడం కాదని స్పష్టతనిచ్చారు. ఈ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా రూపొందించబడ్డాయని మంత్రి తెలిపారు. 1,500 కోట్ల రూపాయల ముందస్తు ప్రీమియం, రాబడి భాగస్వామ్యం, కనీస గ్యారంటీ ఆదాయం ఎంజీఆర్, 12% తగ్గని ఈక్విటీ వాటా వంటి నిబంధనలను ఒప్పందంలో స్పష్టంగా పొందుపరుస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే విఘ్నేశ నరేంద్ర వర్మరాజు తదితరులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి సమాన విద్యావకాశాలు కల్పించాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమన్నారు. మానసికంగా బుద్ధిమాంద్యం పిల్లల ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు భవిత సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని మంత్రి వెల్లడించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం

0: సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని అనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితలావర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు. 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు చెక్క భజన గీతాలు శ్రీ ఎం రామచంద్ర బృందం వారు మనకు వినిపిస్తారు. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:15 పార్లమెంటు సమీక్ష, 8:30 తెలుగులో వార్తలు, 8:40 సినిమా పాట, 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, రాత్రి 10:00 పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:15 కర్ణాటక సంగీతం. ఇవి ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇక రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపు ఉదయం 6:10 భక్తి రంజని, శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం స్తోత్రం. 6:30 వినదుగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ సి పద్మావతమ్మ గారు. 6:35 సేద్యపు శుద్ధులు జామ సాగులో మెళకువలు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గైనిక్ ప్రాబ్లమ్స్ డాక్టర్ హెచ్ హైమ గారు అందించే వివరాలు. అనంతరం రసని కుంచెం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కేశృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన ఎస్ అమరనారాయణ. 8:35 చిత్రసీమ, 9:00 సాపేక్షిత సిద్ధాంత సృష్టికర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం. 9:30 అభిలాష

శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10 గంటలకు సర్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి అతిథి డాక్టర్ కృష్ణారెడ్డి, క్యాన్సర్ వ్యాధి నిపుణులు. పరిచయకర్త కె రాణి. 10:28 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ. 7:15 రేపు రాత్రి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. పట్టుపురుగుల పెంపకంలో దోమకాటు బెడద మరియు నివారణ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం భాషా గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం. ఆ తర్వాత రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:15 పార్లమెంటరీ సమీక్ష. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రగీతం. 8:45 శృంగభంగం నాటిక. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 రేపు రాత్రి చిత్రసీమ. 10:00 పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఇప్పుడు విందాం ఒక పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. ముందుగా అల్లరి అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి,

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: విన్నా పాట డాడీ చిత్రంలోది. ఉదిత్ నారాయణ్ చిత్ర అలపించిన పాట. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం వాన చిత్రం నుంచి రంజిత్ చిత్ర అలపించిన పాట. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం కమలాకర్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, వ్యాధులు, నివారణ చర్యలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు పశుసంవర్ధక శాఖ పశువైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మాన్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 2255533 ఇంకొక నెంబర్ 2968890 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855544. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సైనికుడు చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం కులశేఖర్, సంగీతం హరీష్ జయరాజ్.

0: గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చివరిగా విందాం రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. సాహిత్యం భువనచంద్ర, సంగీతం బప్పి లహరి.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోల్డోవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతిదేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
1: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 జూన్ 2013 తక్ 18 వర్షం తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక ఖతర్ కి నీవ్ రఖీ. ఉన్నోనే భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
0: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజీవుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 12:30 వరకు వాయిదా వేశారు. 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచిపెట్టడంతో సభ మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో 2:00 వాయిదా వేశారు. అనంతరం 3:00 సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీటి అంశంపై సభలో ఈరోజు 6 వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ

మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపైన పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోవ్లోని స్టెఫెన్ సెల్మరేసీస్ ఫండ్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపైన తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గఢ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 52 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు
బ్రిటన్ ప్రధానమంత్రి

0: పత్రికగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. శేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్ తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ ఎం రామచంద్ర బృందం వారిచే చెక్కభజన గీతాలు ఇప్పుడు విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. కొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ ప్రసారమవుతుంది.

0: వాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
1: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్ చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరత్ చంద్ర గారు.
2: నమస్కారం అండి.
1: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
2: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1805 51 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని, లేదంటే వీడియో తీసుకొని కూడా, లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వారి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ, శాస్త్రవేత్తలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
1: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
2: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెనువెంటనే దాని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము ఇక్కడ నుంచి.

0: ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు. రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలాలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, ఇది కూడా అంతకుమించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతట వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా.
1: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
0: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి. సో అది పర్మనెంట్ గా ఇది ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
1: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
0: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు, దాంట్లో మాకు కాల్ ఆప్షన్ కూడా ఉంటది, నేరుగా మాట్లాడచ్చు. కాకపోతే అందరికి తెలియలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది కూడా మేము రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది, మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదన్నా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
1: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తూ ఉన్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్ గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
0: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అనే క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్ లో ఉంటుంది, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము, తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మేట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
1: అంటే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
0: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదని మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
1: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకైనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగే అవకాశం ఉంటుందంట?
0: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు, మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
1: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలు ఏమైనా మనం నిర్దేశించబడిగిందా లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
0: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఇప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
1: ఒకసారి కిసాన్ సారథిలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడాను కేవీకే నీ క్వశ్చన్ చేస్తూ

0: ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా అండి. ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేశాడు, అంతకు ముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేశాడు, అంటే ఈ డేటా బేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేశాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో మా డాష్ బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారథి అనేది ఒక అదనపు ఆప్ మనం చెప్పుకోవచ్చు. మనకి ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటే ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు. ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 మంది రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చవచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము. చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, ప్రొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండి రెగ్యులర్ గా ఎప్పుడు మనకి వచ్చే పెస్ట్ గానీ డిసీజులు గానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతు సోదరులు పెంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్ గా మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
0: మహిళా రైతుల విషయం,
1: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు ఒక గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్ గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్ నంబర్స్ డేటాబేస్ లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి, మనకు పూర్తి నంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు. మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామో దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన అండి.
0: కిసాన్ సారథి యాప్ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయం సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకి వెసులుబాటు కల్పించడం కానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్ లో ఉంటుందంటారా?
1: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గానీ వ్యవసాయం పరంగా గ్రామీణాభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గానీ, కలెక్టరేట్ ద్వారా గానీ, లేదంటే ఐటీడీఏ గానీ, ఇతర ఎన్జిఓలు గానీ చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మా నోటీస్ లో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అనేది మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకేలో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు. మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి భవిష్యత్తులో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయొచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
0: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ

0: యాప్లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్ కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్తే.
2: మీరు ఇంతవరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. ముందుగా సాహస సామ్రాట్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి,

మీరు విన్న ఆ పాట తాంబూలాలు చిత్రంలోది. మనో స్వర్ణలత ఆలపించిన పాటది. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు పశుసంవర్ధక శాఖ పశువైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మన్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 2255333 ఇంకొక నెంబర్ 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్యూడి కోడ్ 0854. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కూలీ నెంబర్ 1 చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం ఇళయరాజా.

చివరిగా మీరు విన్న పాట ధర్మక్షేత్రం చిత్రంలోది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట అది. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. కొన్ని క్షణాల్లో పార్లమెంటరీ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్తల వివరాలు. భారతదేశం వికసిత్ భారత్ 2047 దార్శనికత దిశగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ క్రమంలో విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సుపై ఆధారపడిన ఇతర దేశాల భాగస్వామ్యాన్ని భారత్ కోరుకుంటోందన్నారు. రాష్ట్రపతి తన 3 దేశాల పర్యటనలో భాగంగా మోల్డోవాలో అధికారిక కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ మోల్డోవా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగిస్తూ 1992లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుండి భారత్ మోల్డోవా దేశాల మధ్య ఆత్మీయ స్నేహపూర్వక సంబంధాలున్నాయని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం పట్ల ఉమ్మడి నిబద్ధతపై 2 దేశాల భాగస్వామ్యం ఆధారపడి ఉందన్నారు. మోల్డోవా కంపెనీలకు వాణిజ్యం, పెట్టుబడుల కోసం భారతదేశం మంచి వ్యాపార అవకాశాలను అందిస్తోందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: My visit to Moldova is the first state visit by an Indian president reflects India's commitment to deepening engagement with Moldova in all spheres, including political, economic, cultural, and people-to-people ties. I am accompanied by a large business delegation from India. Their presence demonstrates the growing confidence of Indian industry in Moldova's economic potential and its commitment to building long-term partnerships.
0: అంతకుముందు కిష్నావ్ నగరంలో రాష్ట్రపతి భవనంలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ద్రౌపది ముర్ము మోల్డోవా రాష్ట్రపతి మయా శాండుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా ప్రతినిధి బృంద స్థాయిలో ఈ చర్చలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజే విపక్షాల ఆందోళనల వల్ల లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల మరణించిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. ఖతార్ రాజు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీకి కూడా సభ నివాళులర్పించింది. భారత్ ఖతార్ సంబంధాలను బలోపేతం చేయడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంతాప తీర్మానం అనంతరం ప్రశ్నోత్తరాల అంశాన్ని స్పీకర్ చేపట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, హుందాతనాన్ని పాటించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరిగా 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజ్యసభలో కూడా పలుమార్లు వాయిదాలు జరిగిన తరువాత సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే నూతనంగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. ఇదిలా ఉండగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను సభలో చర్చించాల్సి ఉందన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు అంతా సహకరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు. దేశ యువత సామర్థ్యం అంతరిక్ష ప్రయోగాల దాకా సాగుతోందని గుర్తు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల వల్ల ప్రపంచానికి పెద్ద సంక్షోభం ఏర్పడిందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎరువులు, రసాయనాలకు సంబంధించి అనేక అడ్డంకులను దేశం ఎదుర్కొందని చెప్పారు.

0: అయినప్పటికీ భారత్ 7.7% వృద్ధి రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక సిద్ధియాం ప్రాప్త కీ హై. పిచ్లే వర్ష్ మాన్సూన్ సత్ర కే ఠీక్ పహలే భారతీయ నాగరిక్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పర్ పహుంచా థా. भारत का एक युवा स्टार्टअप अंतरिक्ष में नई उड़ान भरी है जो भारत को आत्मविश्वास से भर देती है. विश्व में भारत का प्रोफाइल सर्वमान्य सर्वस्वीकृत बनता जाता है.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలిపింది. రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈరోజు మాట్లాడుతూ, అధిక ఇథనాల్ మిశ్రమాలపై శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలను నిర్వహించడంతో పాటు సంబంధిత భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపిన మీదటే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. E20 అనేది కొత్తగా లేదా అకస్మాత్తుగా ప్రవేశపెట్టిన ఇంధనం కాదని సురేష్ గోపి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శతాబ్దానికి పైగా ఇథనాల్ను రవాణా ఇంధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. భారతదేశపు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ EBP కార్యక్రమం 2001లో ఒక పైలట్ ప్రాజెక్టుతో ప్రారంభమైందన్నారు. E20కి మారే ప్రక్రియ దశలవారీగా క్రమబద్ధంగా జరిగిందని కేంద్ర సహాయ మంత్రి వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPIలో చేరారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని తెలిపారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI వివిధ కార్యక్రమాలను చేపట్టాయన్నారు. మోసపూరిత లావాదేవీలను అరికట్టడానికి రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి పెంచడానికి 1950 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం లక్ష్యంగా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ను జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించిన ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయిమాలియా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార మెహతా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించారు. వాతావరణం. రానున్న 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. IMD అంచనా ప్రకారం రాబోయే 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కేరళం, మాహే, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,151 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 443 పాయింట్ల నష్టంతో 77,708 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 24,238 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు

0: ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. స్వర్ణగౌరి చిత్రం కోసం పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం ఎం వెంకటరాజు.

పాట విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు పశుసంవర్ధక శాఖ పశువైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మాన్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 2255533 ఇంకొక నెంబర్ 2968990 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టేడి కోడ్ 0855 ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్ర జగత్. హిందీ సినిమా పాటలు విందాం. ముందుగా విందాం తుజే మేరీ కసమ్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సాధన సర్గం ఆలపించిన పాట ఇది. సాహిత్యం మెహబూబ్, సంగీతం విజూషా.

మీరు విన్నా పాట కహోనా ప్యార్ హై చిత్రంలోది. చివరిగా విందాం తేరే నామ్ చిత్రం నుంచి అల్కా యగ్నిక్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం సమీర్, సంగీతం హిమేష్ రసిమ్మియా.

చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు విన్న పాట స్టేషన్ మాస్టర్ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట అది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. ఇప్పుడు విందాం స్వాతి చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ ఆలపించిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

తర్వాత పాట విందాం. త్రిశూలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 23వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో వర్షాకాలంలో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు, వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు పశుసంవర్ధక శాఖ పశువైద్యాధికారి డాక్టర్ ఏ గోల్డ్స్మాన్ గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 23వ తేదీ రాత్రి 7:15 2255533 ఇంకొక నెంబర్ 2968890 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0854. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వంశోద్ధారకుడు చిత్రం నుంచి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం కోటి.

తర్వాత పాట విందాం, వేటగాడు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల అలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

చివరిగా విందాం. విజయ చిత్రం కోసం యల్లారీశ్వరి ఆలపించిన పాట ఇది, సాహిత్యం ఆత్రేయ, సంగీతం శ్యాంప్రసాద్.

0: ਬਲੇ ਬਲੇ ਅੱਲਾ ਗੱਡੀ ਵਿੱਚ ਪਾਇਆ ਟਿਕਟ ਕੋ
1: చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతోంది కొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వర వాద్యం విన్నారు. నాదస్వర సహకారం శ్రీ ఎంవి సుబ్బరామయ్య, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఎం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ సి పద్మావతమ్మ గారు. 6:35 సేద్యపు శుద్ధులు జామ సాగులో మెళకవులు అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీమలాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు గారు. 7:20 హేమావతి. ఇందులో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం, అనంతరం రసనికుంజం ఉంటుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రసీమ. 9:00 సాపేక్షిత సిద్ధాంత సృష్టికర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ రూపకం.

రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 సర్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి. అతిథి డాక్టర్ కృష్ణారెడ్డి, క్యాన్సర్ వ్యాధి నిపుణులు, పరిచయకర్త కె రాణి గారు. 10:27 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపటి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ. 7:15 కిసాన్ వాణి. ఇందులో పట్టుపురుగుల పెంపకంలో దోమకాటు బెడద మరియు నివారణ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం భాషా గారి ప్రసంగం. నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:15 పార్లమెంటరీ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 శృంగభంగం నాటిక. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ. 10:00 పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:00 దాటి 3:00. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.